ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 11వ తేదీ గురువారం. శ్రోతలకు 101.7 MHz పై శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

నయో హరి పదం పికరం స్వభక్త్యా ప్రహ్లాదమత్య హరి సంభవ కారణాత్మన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరా

0: సేవతేధ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ జయ దిగ్విజయాక్షరామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వే.
1: భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ సిఆర్ లలిత గారు.
2: మనకు తల్లిదండ్రులు భగవద్ అనుగ్రహం వలన పూర్వజన్మ సుకృతము వలన లభిస్తారు, కానీ స్నేహితుని మాత్రము మనమే ఎంచుకుంటాము. సృష్టిలో తీయనిది స్నేహము, స్నేహబంధము ఎంతో మధురము, చెరగిపోదు తరగిపోదు జీవితాంతము అను మాటలు స్నేహములోని మాధుర్యాన్ని గొప్పదనాన్ని చాటి చెప్పుచున్నవి. హితోపదేశములో స్నేహము కలుగుటకు కారణములు ఈ విధముగా తెలుపబడినవి: ఔరసం, కృత సంబంధం, తథా వంశక్రమాగతం, రక్షకం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధం. మైత్రి నాలుగు విధములు: ఒకటి, పుత్రపోత్రాది రక్త సంబంధమైనది; రెండు, వివాహాది సంబంధముల వలన ఏర్పడేది; మూడవది, వంశక్రమముగా సంభవించేది; నాలుగవది, ఆపదల నుండి రక్షించుట వలన కలుగునది. స్వభావజంతు యత్మిత్రం భాగ్యే నైవాభిజాయతే తద్ అకృత్రిమ సౌహార్దం ఆపత్స్వపి నముంచతి. సహజమిత్రుడు భాగ్యం చేత లభిస్తాడు. అటువంటి మిత్రుని సహజమైన స్నేహము ఆపదల ఎందు కూడా నశింపదు. మిత్రుని ఎందు మానవునికి గల నమ్మకము గురించి నీతి శాస్త్రములో ఇట్లు వివరింపబడింది: న మాతరి న దారేషు న సోదర్యే న చాత్మజే విశ్వాస తాదృశాపుంసాం యాదృంగ్ మిత్రే స్వభావచే. మానవుడు తల్లి ఎందు, భార్య ఎందు, సోదరుని ఎందు, పుత్రుని ఎందు నమ్మకము లేకున్నను సహజమిత్రుని ఎందు నమ్మకముతో నుండును. నమ్మకమే స్నేహానికి పునాది వంటిది. మిత్ర అను రెండు అక్షరములు ఎంత నిగూఢ భావను కలిగి ఉన్నవో ఈ శ్లోకము ద్వారా తెలియను. శోకారతి భయత్రాణం ప్రీతి విశ్రంభభాజనం కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షరద్వయం. దుఃఖము నుండి, శత్రువుల నుండి, భయము నుండి రక్షించి స్నేహమునకు నమ్మకమునకు స్థానమైన మిత్ర అను రత్నముల వంటి రెండు అక్షరములను ఎవరు సృష్టించారో కదా అని కవి మిత్ర అను పదము యొక్క గొప్పదనమును వివరించెను. భర్తృహరి సుభాషితాలలో మిత్రుని గురించి ఈ విధముగా వివరించాడు: పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. మిత్రుడనగా దుష్టకార్యముల నుండి నివారించి సత్కార్యములకు ప్రేరేపించాలి. రహస్య విషయములను దాచి సద్గుణములను వెల్లడి చేయాలి. కష్ట సమయములో వదలక తగిన విధముగా సహాయము చేయాలని మిత్రుని లక్షణాలు వివరించారు. పాలు నీళ్లు కలిసి ఒకే రూపమును పొంది విడదీయలేనట్లుగా మంచివారి స్నేహము నానాటికీ అభివృద్ధి చెందుతుంది. మిత్రుని స్వభావమును గ్రహించుటకు కొన్ని లక్షణములు నీతి శాస్త్రములో వివరించారు: ఆపత్సుమిత్రం జానీయాత్ యుద్ధే శూరం ఋణే శుచిం భార్యాం క్షీణేషు విత్తేషు వ్యసనేషు చ బాంధవాన్. ఆపద కలిగినప్పుడు మిత్రుని, యుద్ధములో శూరుని, రుణబాధలో సజ్జనుని, ధనహీన దశలో భార్యను, కష్టదశలో బంధువుల సహజ స్వభావములను తెలుసుకోగలము. శ్రీమద్ రామాయణములో సీతాన్వేషణ సమయంలో హనుమంతుని ద్వారా అగ్నిసాక్షిగా సుగ్రీవునితో స్నేహము చేసిన శ్రీరామచంద్రుడు వాలిని వధించి కిష్కింద రాజ్యమునకు రాజుని చేసెను. ప్రత్యుపకారంగా సుగ్రీవుడు సీతను వెదకించి రావణ సంహారమునకు వానరసేనను అందించి సహాయము చేశాడు. అయోధ్యానగరమును చేరిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై సుగ్రీవాదులను సత్కరించి స్నేహధర్మమును నిరూపించాడు. స్వార్థబుద్ధి

0: లేక ఉపకార ప్రత్యుపకారములతో కూడిన స్నేహము చిరకాలము ఉంటుంది. అంగరాజ్యమునకు రాజుగా చేసిన దుర్యోధనుని స్నేహమును విస్మరించక కర్ణుడు పాండవులు సోదరులని తెలిసిన దుర్యోధనునికి యుద్ధరంగములో సహకరించి ఉత్తమ స్నేహితుడైనాడు. చిన్ననాటి మిత్రుడు దరిద్రముతో బాధపడుచున్న సుధాముని సత్కరించి శ్రీకృష్ణుడు ప్రేమతో అతడు తెచ్చిన అటుకులను తిని అష్టైశ్వర్యములు అనుగ్రహించాడు. మంచి స్నేహితులను పొందిన వానికి అసాధ్యమైన కార్యము లేదు. మిత్రులతో స్నేహభావముతో పరోపకార భావనతో మెలగాలని ఈ తరము వారికి చెప్పి వారిలో స్నేహభావము పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుదాము.
1: డాక్టర్ సిఆర్ లలిత గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు గోరు చిక్కుడు తోటకూర సాగు వివరాలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు గోరు చిక్కుడు సాగు గురించి తెలుసుకుందాం. గోరు చిక్కుడు తీవ్ర కరువు పరిస్థితులు మరియు అధిక వేడిని తట్టుకోగలిగే పంట. లేతకాయలను కూరగాయగా వాడతారు. మరికొన్ని రకాల గోరు చిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలో వాడతారు. బాగా కొమ్మలు పెరిగే గోరు చిక్కుడు రకాలను పచ్చిమేతగాను, గింజలను పశువుల దాణాగాను వాడతారు. ఈ పంటను పచ్చిరొట్టె ఎరువుగా మరియు ఔషధ తయారీలు కూడా వాడతారు. గోరు చిక్కుడు సాగుకు వాతావరణం విషయానికి వస్తే ఇది ఉష్ణమండల పంట. మంచును తట్టుకోలేదు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటే మురుగునీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5 నుంచి 8 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. గోరుచిక్కుడులో రకాల విషయానికి వస్తే పూస మౌసమి, పూస సదాబహార్, పూస నవాబహార్, గౌరీ అనే రకాలున్నాయి. విత్తే సమయం విషయానికి వస్తే ఖరీఫ్లో అయితే జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా అయితే జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు దాదాపు 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మరియు 8 గ్రాముల ట్రైకోడర్మావిరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇక నేల తయారీ విషయానికి వస్తే నేలను అదును వచ్చే వరకు దాదాపు 4 నుంచి 5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరు చిక్కుడు విత్తేటట్లయితే రైజోబియం కల్చర్ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వర్షాకాలంలో 60 సెంటీమీటర్ల దూరంలో కాలువలు, బోదలు చేసుకోవాలి. వేసవిలో అయితే చిన్న చిన్న మల్లుగా చేసి విత్తుకోవాలి. విత్తే దూరం విషయానికి వస్తే ఖరీఫ్ పంటగా అయితే 60x15 సెంటీమీటర్లు, వేసవి పంట 45x15 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. వేసవిలో అయితే మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కేజీల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కేజీల పొటాష్ని చెరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్ని చెరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు వేసుకోవచ్చు. ఇక అంతర కృషి విషయానికి వస్తే కలుపు నివారణకు పెండిమిథిలాన్ మందును 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారీ చేసుకోవాలి. తడి నేలపై పిచికారీ చేయాలి. 30 రోజులకు ఒకసారి అంతర్కృషి చేసుకోవాలి. నీటి యాజమాన్య విషయానికి వస్తే గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మరలా పారించాలి. తర్వాత 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే పేనుబంక, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు ఇలాంటి తెగుళ్ళు ఆశిస్తాయి. ముందుగా పేనుబంక విషయానికి వస్తే చిన్న పెద్ద పురుగులు, లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమీథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫాసలోన్ లేదా పిఫ్రోనిల్ లేదా ఎసిఫేట్ ఏదైనా ఒక మందును 2 మిల్లీలీటర్లు/లీటర్ నీటి కలిపి మందును మారుస్తూ పిచికారీ చేయాలి. బూడిద తెగుల విషయానికి వస్తే ఆకులపై తెల్లటి పొడి పదార్థం ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైతే పసుపు రంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు

లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు విషయానికి వస్తే, ఆకుల మీద నల్లటి మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంగోజబ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్, దీంతోపాటు మ్యాంగోజబ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఎండు తెగులు విషయానికి వస్తే, ఇది వచ్చిన మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి 1 కిలోను 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేప పిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటి కలిపి మొక్క చుట్టూ నేల తడిచేలా పోయాలి. పంట మార్పిడి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సరైన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎకరాకు దాదాపు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి తీసుకోవచ్చు. తోటకూర సాగు వివరాలు తెలుసుకుందాం. వివిధ శీతోష్ణ పరిస్థితుల్లో పెంచడానికి అనువైన పంట ఇది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటే పెరుగుదల సరిగ్గా ఉండదు. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. పిహెచ్ 6 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు. పంటకాలం వచ్చేసి జూన్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. వేసవికాలం అయితే జనవరి నుంచి మే నెల వరకు సాగు చేసుకోవచ్చు. రకాల విషయానికి వస్తే, RNA 1 ఆకులు మరియు కాండం లేతపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకంలో విటమిన్ ఏ సీలు అధికంగా ఉండటమే కాకుండా కాండం కూడా పీచు లేకుండా చాలా మృదువుగా ఉండి రుచికరంగా ఉంటుంది. నెల రోజుల్లో 1 ఎకరాకు 6 నుంచి 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. మొదటి కోత విత్తిన 15 నుంచి 20 రోజుల వరకు వస్తుంది. కోత తర్వాత బాగా కొమ్మలు విస్తరిస్తాయి. నీటి ఎద్దడి తెల్ల ఆకుమచ్చ తెగులను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ మరియు వేసవి కాలంలో పండించేందుకు అనువైన రకం ఇది. ఇక కో 1 విషయానికి వస్తే, ఆకులు మరియు కాండం లావుగా ఉండి కండ కలిగి ఉంటాయి. 1 ఎకరానికి 3 నుంచి 3.5 టన్నుల దిగుబడినిస్తుంది. 25 రోజుల్లో కోతకు వస్తుంది. ఆకులు వెడల్పు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. విత్తనాలు చిన్నవిగా నల్లగా ఉంటాయి. ఇక కో 2 విషయానికి వస్తే, ఆకులు కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో పొడవుగా ఉంటాయి. కాండం లేతగా మృదువుగా ఉంటుంది. విత్తిన 30 రోజులకు కోతకు వస్తుంది. కాండం కూడా కూరగా పనికి వస్తుంది. 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. విత్తనాలు పెద్దవిగా నల్లగా ఉంటాయి. పూసా చోటి చౌలై. మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నవిగా ఉండి ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఇది కోత రకం. పూసా బడి చౌలై. మొక్కలు పొడవుగా కాండం లావుగా లేతగా ఉండి ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఇక సిరికూర. మొక్కలు పొట్టిగా ఆకులు చిన్నవిగా ఉంటాయి. కాండం కూడా కూరకు పనికి వస్తుంది. 4 నుంచి 5 టన్నుల వరకు దిగుమండిస్తుంది. విత్తనాలు పెద్దవిగా నల్లవిగా ఉంటాయి. ఈ రకాలే కాకుండా పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, అర్క సుగుణ, అర్క అరుణిమ రకాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల తయారీ విషయానికి వస్తే, నేలను 4-5 సార్లు బాగా దుక్కి దున్నాలి. 1 ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. మళ్ళను బాగా చదును చేసుకోవాలి. విత్తనం విట్టేటప్పుడు 2.15 మీటర్ల మడుల్లో పలుచుగా విత్తుకోవాలి. 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నటి ఇసుకతో కలిపి వేయాలి. నారుమడిలో పోసుకొని కూడా 20x20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే 2 కిలోల విత్తనం కావాలి. ఎరువుల విషయానికి వస్తే, 3x20 నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువులు వేసి బాగా కలిగి దున్నాలి. కత్తిరింపులు తీసుకునే రకాలకు 30 కిలోల నత్రజనిని 3 భాగాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత నత్రజని వేసి నీరు పెట్టాలి. విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత 20 గ్రాములు లీటర్ నీటికి యూరియా, అలాగే 50 ppm 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి జిబ్బరెల్లిక్ యాసిడ్ కలిపిన ద్రావణం పిచికారీ చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు. అంతేకాకుండా 25% నత్రజని కూడా ఆదా అవుతుంది. భూమిలో తేమను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5 నుంచి 6 రోజులకి 1 తడి ఇవ్వాలి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, తెల్లమచ్చ తెగులు
అలాగే ఆకలిని తినే గొంగళి పురుగులు ఆశిస్తాయి.

0: తెల్లమచ్చ తెగులు విషయానికి వస్తే ఆకులు అడుగు భాగాన చేరి తెల్లటి బుడిపెలు వంటివి ఏర్పడతాయి. ఆకు పై భాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మ్యాంగో జబ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగం తలిసేలా బాగా తడిసేలా చూడాలి. ఆకులను తినే గొంగళి పురుగుల విషయానికి వస్తే చిన్న పెద్ద పురుగులు.
1: సేద్యపు శుద్ధుల్లో మీరు ఇంతవరకు గోరు చిక్కుడు తోటకూర సాగు వివరాలు విన్నారు. మనకు అందించిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒకచాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: A historic tribute to India, longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక

0: పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 జరిగిన ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా

0: పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసారాల విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం విజ్ఞాన విపంచి. జీవుల రంగులపై వాతావరణ ప్రభావం శ్రీ పి మల్లికార్జున గారు అందించే వివరాలు. అనంతరం అభ్యుదయ గీతాలు శ్రీ జె శ్రీనివాసులు బృందం. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన సమ సునీల్. 8:35 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. అనంతపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం వేసవి సెలవులు పూర్తి అయ్యాయి, పిల్లలతో కలిసి చూసిన ప్రదేశాల గురించి అభిప్రాయాలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. 6:30 చిత్రసీమ. 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లీశ్వరి గారి సమాధానాలు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. రాత్రి 8:45 శ్రీమతి ఎం శోభారాణి బృందం ఆలపించే జానపద గీతాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి

0: 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 విరాట్ నాటిక. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు. 10:30 ఇంద్రధనస్సు. తెలుగు సినిమా పాటలు. 11:00 చిత్రసీమ. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇది 11:45 వరకు ఉంటుంది. ఇవి నేటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.
1: సీతారాముల సంయోగానికి ప్రణయ వారిధి కట్టిన హనుమంతరాయుడు, అతడు సౌమిత్రి ప్రాణాలు కాపాడిన సంజీవరాయుడు, బ్రహ్మ పట్టానికి తపించి జపించే చిరంజీవి శ్రీరామ బంటు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పహలీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us as constantly keep it in mind.

భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవికా బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ GNSS జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 104

0: 41 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 38వ శ్లోకం.

తత్ యత్ ఏ సుఖం విషయ శబ్దాది విషయాల యొక్క ఇంద్రియ కర్ణాది ఇంద్రియాల యొక్క సంయోగాత్ సంపర్కం వల్ల పుట్టినదై అగ్రే అనుభవ ప్రారంభ దశలో అమృతోపమం అమృతము వంటిది యున్ను పరిణామే అనుభవానంతరం విషం ఇవ అంటే విషంలాగాను ఉంటుందో తత్ సుఖం అటువంటి సుఖం రాజసం రజోగుణ ప్రధానమైనదని స్మృతం చెప్పబడినది.

అర్జున, లోకసామాన్యంగా అందరికీ తెలిసిన సుఖం మరొకటి ఉంది. అది శబ్దాది విషయాలకు, కర్ణాది ఇంద్రియాలకు కలిగే సంపర్కం నుంచి ఉదయిస్తుంది. ఇది అనుభవ ప్రారంభ దశలో అమృతంలాగా సంతోషకరంగా ఉంటుంది. అనుభవం చివరికి వచ్చినప్పుడు, తరువాత కొన్ని పరిణామాలు కలుగుతున్నప్పుడు అది విషంలాగా బాధాకరంగా ఉంటుంది. దాన్నే రాజస సుఖం అంటారు. విషయేంద్రియ సంయోగజన్యమైన ఏ సుఖానికైనా ఈ పరిణామం, ఈ లక్షణం తప్పదు. అటువంటి సుఖాలకు దుఃఖ సంస్పర్శ ఉంటుందని అంగీకరించక తప్పదు. దాని ఫలితం స్వల్పమైనా అనుభవించే కాలంలో గణనీయంగా ఉంటుంది. అందుచేత పరిమిత సుఖానుభవ దశలో ఇంద్రియజన్య సుఖాలన్నీ విషతుల్యాలేనని వివేకవంతులు గుర్తించగలుగుతున్నారు.

కనుక సాధకులు తమలోని రాజసిక సుఖప్రీతిని గుర్తించి జాగ్రత్త పడాలని భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.

0: విషమివ తత్సుఖం రాజస స్మృతం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది వి చలపతి. ఈనాటి హేమావతిలో సమాచార వేదిక అనంతరం విజ్ఞాన విపంచి. ఇందులో జీవుల రంగులపై వాతావరణ ప్రభావం, శ్రీ పి మల్లికార్జున గారు అందించే వివరాలు, అనంతరం అభ్యుదయ గీతాలు. శ్రీ జె శ్రీనివాసులు బృందం వారు వీటిని వినిపిస్తారు. కొన్ని పాటలు ప్రకటనలు ఉంటాయి. ముందుగా విందాం ఈ పాఠం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. వచ్చే 2026-27 ఖరీఫ్ రబీ సీజన్లలో ఈ పంట నమోదుకు డిజిటల్ క్రాప్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సిద్ధం చేసింది. ఆయా సీజన్లలో రైతులు సాగు చేసిన పంటలను ఈ పంట కింద నమోదు చేయటం జరుగుతుందని జేడీఏ సాలూరెడ్డి తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర, పంట ఉత్పత్తుల కొనుగోలు, పంటల బీమా వంటి నష్టపరిహారం, వడ్డీ లేని పంట రుణాలు తదితర వాటికి ఈ పంటను ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందని జేడీఏ వివరించారు. ఈ పంట నమోదుకు రైతుకు తప్పనిసరిగా సమాచారం తెలపాలి. ఆధార్, మొబైల్ నంబర్, పంట వివరాలు నమోదు చేస్తారు. ఆ సమయంలో ప్రతి రైతు సహకరించాలని జేడీఏ విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్లో కాలపట్టిక 15 నాటికి పంట నమోదు, అలానే ఈకేవైసీ పూర్తి. 19వ తారీఖు నుంచి 24 మధ్య సామాజిక తనిఖీ నిమిత్తం రైతు సేవా కేంద్రాల్లో రైతుల జాబితా ప్రదర్శిస్తారు. 25 నుంచి 28 తేదీల మధ్య రైతుల నుంచి అభ్యంతరాల పరిష్కారం, 30న తుది జాబితా విడుదల చేస్తారు. రబీ సీజన్లో 25/2/2027 ఈకేవైసీ పూర్తి చేయాలి. 1/3/27 నుంచి 65వ తారీఖు వరకు, అంటే మార్చి నెల, సామాజిక తనిఖీలో భాగంగా జాబితా ప్రదర్శన. 6వ తారీఖు నుంచి 10వ తేదీ మధ్య అభ్యంతరాల పరిష్కారం, 15వ తేదీ తుది జాబితా విడుదల చేస్తారు.

పచ్చదనం పెంపొందించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు శ్రీ సత్యసాయి జిల్లా అటవీ శాఖ చర్యలు చేపట్టింది. అడవులు, కొండలు, గుట్టల్లో విరివిగా మొక్కలు పెంచే దిశగా హిందూపురం, మడకశిర, పెనుగొండ కనగానపల్లి అటవీ శాఖ శిక్షణ పరిధిలో 93,792 ఎకరాల అటవీ ప్రాంతంలో 2.5 లక్ష విత్తన బంతులు వేసేందుకు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ సిబ్బంది కూలీలతో కలిసి నల్లతుమ్మ, రేలారావి, మర్రి, జువ్వి, సీతాఫలం, చింత వంటి విత్తనాలతో విత్తన బంతులను సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంతో అడవుల్లో మరింత పచ్చదనం పెరిగి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఆస్కారం ఉంటుంది. 70% పశువుల పేడ, 30% నల్లమట్టి, ఎర్రమట్టితో కలిపి అందులో విత్తనాలు ఉంచి నీడలో ఎండబెడతారు. ఈ నెల 15 నుంచి స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇతరులతో సంప్రదించి ఖాళీ ప్రదేశాల్లో బంతుల్ని విసిరే కార్యక్రమం చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు. అనంతపురం నగరంలోని స్థానిక ఆర్ఎఫ్ రోడ్డు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటలకు అన్నమాచార్యులు, పురంధరదాసుల వారి 108 మధుర సంకీర్తనలతో స్వరాభిషేకం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న 19వ కోటి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, మహాయజ్ఞం ముగింపు పురస్కరించుకొని గురువారం ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శ్రీవారికి 108 సంకీర్తనలతో, 58 రకాల పవిత్ర ద్రవ్యాలతో, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవర్ల అభిషేకంతో మహోన్నత ఆధ్యాత్మిక ఉత్సవం ముగింపు క్రతువు ప్రారంభమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో అనంత ఘంటసాల ఆరాధన సమితి పాలసముద్రం నాగరాజు ఆధ్వర్యంలో 108 మధుర సంకీర్తనలతో శ్రీవారికి స్వరాభిషేకం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి, జీవుల రంగులపై వాతావరణ ప్రభావం. దీని గురించిన సమాచారం అందిస్తున్నవారు శ్రీ పి మల్లికార్జున గారు.
4: జీవుల రంగుపై వాతావరణ ప్రభావం. సూర్యకాంతి వేడిమిలోని వ్యత్యాసము వలన వాతావరణంలో మార్పులు కలుగుతాయి. వాతావరణ మార్పులచే జంతువులు మొక్కలలో ఉండే వర్ణక అంటే రంగు పదార్థాల ఉత్పత్తిలో మార్పులు కలుగుతాయి. అలా ఆ వర్ణక పదార్థాలు ఎక్కువ తక్కువ ఉత్పత్తుల చేత ఆయా జీవులలోని శరీర భాగాలకు రంగులు వ్యాధులు కలుగుతాయి. మొక్కలలోని వర్ణక పదార్థాలను ప్లాస్టిడ్స్ అంటారు. ఇవి 3 రకాలు, క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ మరియు క్రోమోప్లాస్ట్ అని చెప్పని. క్లోరోప్లాస్ట్లోని క్లోరోఫిల్ వర్ణక పదార్థము సూర్యకాంతిని గ్రహించి రసాయన శక్తిగా మార్చి పిండి పదార్థములను తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. మిగిలిన 2 వర్ణక పదార్థాలు ల్యూకోప్లాస్ట్ మరియు క్రోమోప్లాస్ట్ మొక్క వివిధ భాగాలకు, ముఖ్యంగా వేర్లు, వేరు గడ్డలకు రంగులను కలుగజేస్తూ ఆహారము నిల్వ చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. క్లోరోప్లాస్టులో అనేక వర్ణక ద్రవ్య పదార్థాలు ఉంటాయి. వీటిలో కెరోటినాయిడ్స్ చాలా ముఖ్యమైనది. ఇది కిరణజన్య సంయోగక్రియను వేగవంతము చేయటంలో సహాయపడుతుంది. అంతేకాక పూలు, వేరు, కాయ, పండ్లు మొదలగు మొక్క భాగాలకు ఎరుపు, ఆరెంజు, పసుపు రంగులను కలుగజేస్తాయి. బీటా కెరోటినాయిడ్స్ అనేది మరొక వర్ణక పదార్థం. ఇది క్యారెట్స్ యొక్క ఆరెంజ్ రంగుకి కారణమవుతున్నది. బీటా కెరోటిన్స్ అనేటువంటి ఈ పదార్థము కంటి చూపుకు ఉపయోగపడే కోన్ పిగ్మెంట్స్ ఇడోప్సిన్ని బాగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే క్యారెట్స్ తింటే కంటికి మంచిది అని పెద్దలు అంటారు. అలాగే తాజాగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలలో జాంతోఫిల్, లూటిన్ అనే వర్ణ పదార్థాలు ఉన్నాయి. ఇవి కంటితో పసుపు రంగుని చూడడానికి కావలసినటువంటి వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. లూటిన్స్ అనే వర్ణక పదార్థము పూలలోని పసుపు, ఎరుపు రంగులకు కారణమవుతున్నది. ఉదాహరణకు

0: చుట్టుపక్కకు బంతిపూలు చామంతి ఆ రంగులో ఉంటున్నాయి. కాయగా ఉన్న టమోటా మొదట తెలుపు రంగులో ఉంటుంది, తరువాత ఆకుపచ్చ రంగులోకి మారి ఆ తరువాత పండే ఎరుపు రంగులోకి మారుతున్నది. ఇలా టమోటా ఎరుపు రంగులోకి మారడానికి లైకోపిన్ అనేటువంటి వర్ణక పదార్థం కారణమవుతున్నది. బీట్రూట్ రంగుకి కూడా ఇదే కారణం. యాంతోసైనిన్, ఇదొక రంగు పదార్థం, మొక్కలలో ఉండేటువంటి కణజాలాల లోపల ఉంటుంది. ఇది ఆకులు, పుష్పాలు, వేర్లు, కాండము, కాయలకు నీలి రంగును కలిగిస్తుంది. బొగన్విలియాలోని పుష్పాలను సాధారణంగా కాగితాల పువ్వులు అంటారు. వీటి రంగులకి బెటలిన్స్ అనేటువంటి ఒక వర్ణ పదార్థం కారణమవుతున్నది. జంతువులలో ఉండే వర్ణక పదార్థాలు వాటి యొక్క విధి విన్యాసంలో ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం. జంతువులలోనూ మానవులలోనూ చర్మము, కండ్లు మరియు వెంట్రుకల రంగుకి కారణమయ్యే రంగు పదార్థం ఏదంటే మెలనిన్. ఇది చర్మపు పొరలలో ఉంటుంది. సూర్యకాంతి వేడిమి ఎక్కువగా ఉంటే చర్మపు పొరలలోని మెలనోసైట్ అనేటువంటి కణాలలో ఈ మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు చర్మము కూడా నల్లబారుతుంది. ఇలా మెలనిన్ ఎండ తీవ్రత చే కానీ మరి ఏ ఇతర కారణాల వలన కానీ ఎక్కువగా ఉత్పత్తి అయితే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఫ్రికిల్స్ అనేటువంటి వ్యాధి హైపర్ పిగ్మెంటేషన్ వలన వస్తుంది. ముఖము, భుజాలు, వీపు పైన నల్ల మచ్చలు ఏర్పడడం ఈ వ్యాధి లక్షణాలు. ఆఫ్రికా ఖండములో నివసించు వారిలో ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి అగుటచే సహజ సిద్ధముగా ఎక్కువగా వేడిమి వాతావరణముచే నల్లగా ఉంటారు. అక్కడ ఉండే జంతువులు కూడా ముదురు రంగు చర్మము కలిగి ఉంటాయి. సూర్యవేడిమి తక్కువైనా లేదా ఏదేని కారణాల వలన మెలనిన్ ఉత్పత్తి తగ్గినా శరీరానికి అవసరమైనంత మెలనిన్ ఉత్పత్తి కాకపోయినా హైపోపిగ్మెంటేషన్ అంటారు. ఇది అనువంశికత వలన కూడా ఏర్పడుతుంది. వాతావరణానికి అనుగుణంగా మెలనిన్ ఉత్పత్తి కావాలి. అలా జరగక కొంతకాలం కొనసాగితే ఆల్బినిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. చర్మము అంతా తెల్లగా పాలిపోయినట్లుగా చేయడము ఈ వ్యాధి లక్షణం. ఇది మనుష్యులు, జంతువులు, చిన్నవి, పెద్దవి, నీళ్లలో నివసించే చేపలు, తాబేళ్ళు, సర్పాలు, కీటకాలకు కూడా వస్తుంది. శరీరానికి సహజంగా సరిపడినంత మెలనిన్ ఉత్పత్తి అగునంత కాలము చర్మానికి ఏ వ్యాధి రాజాలదు. అయితే ఎప్పుడైనా ఈ విధమైనటువంటి యొక్క హెచ్చుతగ్గులు జరిగినప్పుడు మాత్రమే, ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. ఇందుకై ఆచరణీయమైనటువంటి అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే చర్మ సౌందర్య ఔషధాలు వాడాలి. క్రోమాటోఫోర్స్ అనేటువంటిది మరొక వర్ణక పదార్థం, చాలా ముఖ్యమైనటువంటిది. ఇది జంతువుల యొక్క చర్మపు పొరల లోపల ఉంటుంది. ఉష్ణోగ్రతల తేడా వల్ల ఇవి సంకోచం చెందుతాయి. ఫలితంగా ఎరుపు, నలుపు, పసుపు, నీలము సంబంధ వర్ణద్రవ్య పదార్థాలు ఏర్పరుస్తాయి. వీటిని ఉపయోగించుకుని జంతువులు పరిసరాల రంగుల్లోకి మారుతాయి లేదా మరి ఏ ఇతర రంగులలోకైనా మారుతుంటాయి. ఉదాహరణకు ఊసరవెల్లి, ఎండవేడిమి ఎక్కువైతే ముదురు ఆకుపచ్చ నలుపు రంగుల్లోకి మారుతుంది. శత్రువుల నుండి రక్షణ కొరకు కూడా పరిసరాల రంగుల్లోకి మారుతూ ఉంటుంది. అలాగే ఆకుపురుగు కూడా తాను ఉన్న ఆకుల రంగులలోకి మారుతుంది. ఫోటోఫోర్స్ అనేటువంటిది క్రోమాటోఫోర్స్లోనే ఒక వర్ణక పదార్థం. ఇది రసాయన శక్తిని కాంతిశక్తిగా మారుస్తుంది. ఉదాహరణకు జెల్లీ ఫిష్, ఇది సముద్రం అడుగు భాగంలో జీవిస్తుంది. తన శత్రువుల నుండి రక్షించుకోవడానికి తనలోనే ఒక రసాయనిక చర్య జరిపి ఫోటో ప్రోటీన్ని ఏర్పరిచి కాంతిని బయటకు విడుదల చేస్తుంది. అప్పుడు ఆ జెల్లీ ఫిష్ తనని తినవచ్చినటువంటి యొక్క ఇతర జీవాలకు దూరంగా అవి వెళ్ళిపోతాయి. అలా ఆ రీతిగా జెల్లీ ఫిష్ ఫోటోఫోర్స్ అనేటువంటి ఒక వర్ణ పదార్థాన్ని ఉపయోగించుకుంటూ తన శత్రువుల నుంచి తప్పించుకుంటున్నది. ఇలా ఈ విధముగా జీవులలో ఉండేటువంటి వర్ణక పదార్థాలు వాతావరణ ప్రభావముచే మార్పులు చెంది విన్యాసము చేయుచు ఆ విన్యాస ఫలితముగా జంతువులు చర్మరంగులకి, మొక్కలలో పుష్పాలు, కాయలు, పండ్లు, వేర్లు మొదలగు వాటికి ఆయా రంగులను కారణమగుచున్నది.
1: విజ్ఞాన విపంచిలో మీరు ఇంతవరకు జీవుల రంగులపై వాతావరణ ప్రభావం, ఈ వివరాలు మనకు అందించిన వారు శ్రీ పి మల్లికార్జున గారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్

మల్లేశ్వరి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554 ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రీ జే శ్రీనివాసులు బృందం వారు ఆలపిస్తున్న అభ్యుదయ గీతాలు ఇప్పుడు విందాం.

శ్రీ జె శ్రీనివాసుల బృందం వారు ఆలపించిన అభ్యుదయ గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 0855 ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం సీతాకోకచిలుక చిత్రం నుంచి ఈ పాట.

0: అంశాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to chair 11th Governing Council meeting of Niti Aayog in New Delhi today. Prime Minister says lifting more than 25 crore

0: మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం, పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడల నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడల నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజన తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ 2వ తేదీ సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. వినే ముందుగా, చలనచిత్ర వినీల్ ఆకాశంలో ఒక తార రాలిపోయింది. ఆ తార ఎవరూ కాదు, భారతీ రాజా గారు. తమిళ సినీ రంగానికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారాయన. అందుకే వీరిని ట్రెండ్ సెట్టర్ అంటారు. చిత్రీకరణ కేవలం స్టూడియోలో మాత్రమే జరుగుతుండేవి. నటీ నటులకు, కెమెరాకు ప్రకృతి వాసనను అందించారు భారతీ రాజా గారు. అంటే ప్రకృతి ఒడిలో చిత్రీకరణ మొదలుపెట్టారు వారు. ఎందరో నూతన నటీ నటులను సినీ రంగానికి పరిచయం చేశారు. నటుడిగా, కథారచయితగా,

నిర్మాతగా, దర్శకుడిగా సినీరంగానికి సేవలందించారు భారతీ రాజాగారు. ఎంచుకునే కథాంశం క్లిష్టమైనదైనప్పటికీ సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో కథను మలచగల దర్శకుడైన మరి వారిని గుర్తు చేసుకుంటూ ఎర్ర గులాబీలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా, ఈ పాట విందాం.

0: जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: భారతీ రాజా గారు తెలుగు సినీ రంగానికి కూడా సేవలు అందించారు. ఆయన తెలుగు సినిమాల్లో కూడా తన మార్క్, పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. తెలుగులో నేరుగా వారు తీసినటువంటి సినిమాల్లో 16 ఏళ్ల వయసు, సీతకొక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు, జామ్ ఇలాంటి సినిమాలలో వారు ప్రత్యేకమైనటువంటి శైలిని కనబరిచారు. ఇప్పుడు విందాం కొత్త జీవితాలు చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: భాషా పరిమితులు లేకుండా సర్వజనామోదం పొందిన సినీ మేధావుళ్ళు భారతి రాజా గారు ఒకరు. తెలుగులో తాను నేరుగా తీసిన చిత్రాలతో పాటు పలు అనువాద సినిమాలతో సృజనాత్మక దర్శకుడిగా ఎంతో ప్రసిద్ధి పొందారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీత దర్శకుడు ఇళయరాజా గారు, భారతి రాజా గారి యొక్క సినీ ప్రయాణం దాదాపు కలిసిమెలిసే మొదలైంది. వీరు దర్శకత్వం వహించిన పలు చిత్రాలు నాటి సామాజిక రుగ్మతలు, కుల వివక్ష, మూఢనమ్మకాలను కళ్ళకట్టాయి. ఆయన ఎంచుకునే కథాంశాలు క్లిష్టమైనప్పటికీ కూడా ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వాటిని తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్య చిత్రాలే కాదు, ఆడ శిశువు హత్య, వీటికి వ్యతిరేకంగా తన తల్లి పేరిట, కరుత్తుమ్మ, మహిళా ప్రాధాన్య చిత్రం మన్ వాసనై, ప్రేమకథతో అలైగల్ ఒయ్యెత్తిల్లై లాంటి చిత్రాలను తెరకెక్కించారు. తర్వాత పాట విందాం మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, సాహిత్యం శ్రీనారాయణ రెడ్డి గారు, సంగీతం కేవీ మహాదేవన్.

పల్లెటూరు పంచే మమకారం, పొలం గట్టుపై విహారం. ఆయన సినిమా అంటే మట్టి గుబాలింపు, సహజమైన సౌందర్యం, సంఘర్షణలకు చిరునామా, పాటలు చెక్కు చెదరకుండా కట్టుకున్న అందమైన పొదరిల్లు. అందుకే ఆ సినిమాలు కాలంతో పోటీ పడుతూ నిత్యనూతనంగా నిలిచిపోయాయి. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆరాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం అత్రేయ, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు విందాం.

చిత్రసీమలో చివరిగా విందాం. జమదగ్ని చిత్రం నుంచి మనోజానకి ఆలపించిన పాట సాహిత్యం. సాహితీ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మన ఆలయాలు. అనంతపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతల

0: ఈ విశ్వంలో ప్రతి జీవి దాని బిడ్డనెవరైనా ఏమైనా చేయవచ్చునని ఎలాగైతే పోరాడుతాయో, ప్రతి స్త్రీ కూడా తన బిడ్డకేమైనా ప్రమాదము వస్తే తన ప్రాణాన్నైనా అర్పించడానికి సాహసిస్తుంది. ఇలాంటి ప్రేమను స్త్రీలు ఒక్క తమ బిడ్డల మీదనే కాకుండా దేశం పట్ల, సర్వమతాల వారి పట్ల చూపించాలి అంటారు రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు.
1: ఈ మాట పరమ యథార్థమైనది, మాట ఆచరణీయం కూడా. ఆదిశంకరులంటారు, ముగ్గురమ్మలలో ఉన్నది శక్తే, ముగ్గురమ్మలను దాటి ఉన్నది శక్తే, అన్ని విద్యల సారమూ శక్తే, ఉపాసనలకు ఆధారమూ శక్తే, సత్వరజో తమో గుణాలకు మించినది పరాశక్తే. ఆ పరాశక్తిని సాధించడం సాధన చేతనే సాధ్యమవుతుంది.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మణిద్వీపములోనికి అడుగుపెట్టినంతనే బ్రహ్మ బ్రాహ్మిగా, విష్ణువు వైష్ణవిగా, మహేశ్వరుడు మహేశ్వరిగా మారి పురుషుడు స్త్రీ అన్న భేదాన్ని విడిచి కేవలం శక్తి స్వరూపంగా మణిద్వీపంలోనికి వెళ్ళింది. ఆ శక్తి పరాశక్తి అన్న, త్రిపురసుందరి అన్న, లలితా పరాభట్టారిక అన్న, ఈశ్వరీ తత్వమైన శ్రీ రాజరాజేశ్వరి అన్న శక్తి అంతా ఒక్కటిగా బోధపడుతుంది.

0: బ్రహ్మదేవుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలలోని గోళ్లల్లో అనేక బ్రహ్మాండాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. తన గోళ్లల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండాలను నిలుపుకున్న మహాశక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. శ్రోతలు, ఈరోజు మనం అన్ని విద్యలకు ఆదిదేవత అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుందాం.
1: శ్రోతలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం అనంతపురం నుండి బుక్కరాయ సముద్రం గ్రామానికి వెళ్ళి మార్గమధ్యంలో రోడ్డుకు ఎడమవైపున నిర్మితమయ్యుంది. రోడ్డుకు కుడివైపున విశాలమైన చెరువు ఉంటుంది.
0: హరిహర బుక్కరాయల కాలం నాటి ఎన్నో దేవాలయాలు బుక్కరాయ సముద్రం గ్రామంలో దర్శనమిస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం విజయనగర కాలం నాటి పురాతనమైన ఆలయం కాకపోయినా ఆనాటి శిల్పకళా శైలిని పోలి ఉంటుంది.
1: శ్రోతలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం విద్యారణ్యగిరి అనే కొండపైన కొలువైంది.

0: అమ్మవారి గర్భగుడి పైనున్న గోపుర కలశం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విద్యారణ్యగిరిపైకి చేరటానికి రెండు దారులున్నాయి. దక్షిణ ద్వారపు మెట్ల వెంబడి వెడితే తూర్పు ముఖంగా మహాగణపతి అధిష్టానం కనబడుతుంది.
1: మొదట పశ్చిమాభిముఖంగా వెళ్ళి గణపతిని దర్శించి అక్కడి నుండి ఉత్తర దిశ వైపు ఉన్న మెట్ల వెంబడి వెళ్ళాలి. రెండవ దారి అమ్మవారి ఆలయానికి అభిముఖంగా ఉంటుంది.
0: సురతలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం తూర్పు ముఖంగా ఉండి కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు ఒక దేవతామూర్తిని దర్శించవచ్చు. కొండమీది ఆలయాన్ని నిర్మించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఒక భక్తుడి అచంచల భక్తికి నిలువుటద్దం ఈ ఆలయం.
1: ఆ తల్లి సంకల్పించాలే గాని ఎవరి చేతనైనా పూజలు అందుకోగలదు. ఈ విశ్వం ఆవిర్భావానికి కారణభూతురాలు. సూర్యచంద్రులలో ఉన్నది తానే, నీరు తానే, నిప్పు తానే, అనంత ఆకాశంలో మెరిసే తారకలు ఆమె. సంతోషం ఆమె, దుఃఖం ఆమె, నిద్దుర తానే, ఆకలి తానే. ఈ విశ్వమంతా ఆమె సంకల్పమే.

0: శ్రోతలు, తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం ముఖమంటపం ఎంతో విశాలంగా ఉంటుంది. ముఖమంటపంలో గోడలపైన అష్టాదశ శక్తిపీఠాలు చిత్తరువులు కనిపిస్తాయి. శ్రీ మాణిక్యాంబాదేవి, శ్రీ మధురమీనాక్షిదేవి, శ్రీ కొల్హాపురి మహాలక్ష్మీదేవి కుడివైపు కొలువుంటారు. జోగులాంబ, శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ కాశీ విశాలాక్షి, శ్రీ కామరూపదేవి ఎడమవైపున ఉంటారు.
1: ముఖమంటపాన్ని దాటగానే అంతరాళం వస్తుంది. భక్తాదులు అమ్మవారికి కానుకలు సమర్పించడానికి హుండీని కూడా ఏర్పరిచారు. ముఖమంటపం, అంతరాళం నూతన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి.

0: శ్రోతలు, తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం ముఖమంటపం ఎంతో విశాలంగా ఉంటుంది. ముఖమంటపంలో గోడలపైన అష్టాదశ శక్తిపీఠాలు చిత్తరువులు కనిపిస్తాయి. శ్రీ మాణిక్యాంబాదేవి, శ్రీ మధురమీనాక్షిదేవి, శ్రీ కొల్హాపురి మహాలక్ష్మీదేవి కుడివైపు కొలు ఉంటారు. జోగులాంబ, శ్రీ అన్నపూర్ణేశ్వరీదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ కాశీ విశాలాక్షి, శ్రీ కామరూపదేవి ఎడమవైపున ఉంటారు.
1: ముఖమంటపాన్ని దాటగానే అంతరాళం వస్తుంది. భక్తాదులు అమ్మవారికి కానుకలు సమర్పించడానికి హుండీని కూడా ఏర్పరిచారు. ముఖమంటపం, అంతరాళం నూతన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి.
0: శ్రోతలు, ఈ ఆలయంలో గర్భాలయం ముఖద్వారానికి అష్టలక్ష్మల చిత్రాలను దారువుకు చెక్కి ఉంటారు. గర్భాలయంలో నిరంతరం అఖండలం వెలుగుతూ ఉంటుంది. అమ్మవారు తూర్పు ముఖంగా కొలువై ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. లలితా అమ్మవారిలాగే ఆసీనురాలై ఉంటారు.

శ్రోతలు గర్భాలయంలోని అమ్మవారు చతుర్భుజాలు కలిగి ఉంటారు. ఎడమవైపున చేతులలో చెరుకుగడ, చక్రం కలిగి ఉంటారు. కుడివైపున చేతులలో పద్మం, శంఖం కలిగి ఉంటారు. తలపైన చంద్రుణ్ణి ధరించి ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తత్వాన్ని తలపించేలా ఉంటుంది అమ్మవారి స్వరూపం. శ్రీకంఠుని హృదయేశ్వరి శ్రీ రాజరాజేశ్వరీదేవిని కనులారా చూసే భాగ్యం కలగటమే జన్మధన్యం.

0: ఓంకార రూపిణి జగన్మాత ఆనందదాయిని శాంభవి కాత్యాయని భైరవి పల్లవపాణి ఆశ్రితరక్ష పోషిణి విశ్వవినోదిని విశ్వవిలాసిని రమ్యకపర్దిని భువనపోషిణి ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆ తల్లి చూపు ఒకే విధంగానే ఉంటుంది.
1: శ్రోతలు, అమ్మవారికి వెనుక వైపున వెండి ప్రభావళి ఎంతో మనోహరంగా ఉంటుంది. ఎన్నిమార్లు చూసినా ఇంకా చూడాలనిపించే ముగ్ధ మనోహర రూపం రాజరాజేశ్వరి అమ్మవారిది. 16 సంవత్సరాల ప్రాయం కాబోలు అన్నట్లుగానే కనిపిస్తారు అమ్మ.

0: శ్రోతలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం కదా. దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ జరిగే పూజలను చూడడానికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఆరాధిస్తారు అమ్మవారిని.
1: దశమహావిద్యలలో ఒకటి రాజరాజేశ్వరి. ఈ విశ్వంలో ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రతి జీవిని సక్రమ మార్గంలో నడిపిస్తూనే ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.

0: ఎందరో రాజులు యుద్ధ విజయాల కోసం ఆరాధించిన మహామహిమాన్విత మాత శ్రీ రాజరాజేశ్వరీ మాత. వింధ్యాచల నివాసిని, కదంబ వనవాసిని, అలాంటి శక్తి సమూహపేత ఆదిశక్తి అయిన పార్వతీదేవి స్వరూపమే శ్రీ రాజరాజేశ్వరీ మాత. పచ్చదనానికి, ప్రకృతికి ప్రతిరూపమే శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
1: శ్రోతలు, మనం ఇంతవరకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
1: శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుకరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, వాణి, జ్యోత్స్న, ప్రణవి, కుళ్ళాయప్ప వీరంతా కోరుతున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తర్వాతి పాట విందాం. ఆస్తిపరులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు సింగనమల నుంచి ఎమ్మ లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్నారు ఇల్లు ఇల్లాలు చిత్రం నుంచి. సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: తర్వాత పాట విందాం. మా అన్నయ్య చిత్రంలోది. మనో చిత్ర సుజాత ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి. బడిగంచుల అన్నయ్య, శ్రీనివాసులు, చౌడమ్మ, రామంజనమ్మ, లక్ష్మీ, వెంకటేష్ కుమారి, మీ అందరి కోసం ఈ పాట.

తరువాత పాటు విందాం. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి. ఓబులమ్మ భారతి, పోలేరమ్మ పద్మావతి లక్ష్మీదేవి, ఓబులమ్మ రాజీ, రామాంజనమ్మ వెంకటలక్ష్మి, వరాలు రత్నమ్మ లక్ష్మీ, లక్ష్మీ నరసింహ అచ్చమ్మ. మీ అందరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం. ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి. బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భాను.

ஸ்ரீ பேபி பவ்யஸ்ரீ, ரித்திகா தேவேந்தர், சோபாராணி அசோக் பாபு. వీరంతా కోరుతున్నారు జీవిత చక్రం చిత్రం కోసం ఘంటసాల శారద ఆలపించిన పాట. సాహిత్యం ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్.

శ్రోతలు ఇంతవరకు అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలకు కావస్తోంది. కొన్ని క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 7,707.21 కోట్ల రూపాయలతో నిధుల కేటాయింపులపై ఎక్సివేదిగ్గా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, దేశంలో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలవడం రాష్ట్ర పారదర్శక పాలన, పథకాలు సమర్థ అమలుకు నిదర్శనమని పేర్కొన్నారు. విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా రైతులకు విత్తనాల కొరత రాకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో

మని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలోని నిమ్మాడ్లో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు పరిశ్రమలను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖలోని కిమ్స్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను ఆయన నిన్న పరామర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేర్లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే పరుగుమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సాకేత్ పాడగా మను శర్మ మ్యూజిక్ కంపోజర్ గా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 49 సెకండ్లు కావస్తుంది. మనం ఎంటర్పోయాం హార్విల్లోకి. మరి హార్విల్లో మీరెంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలనుకుంది. అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది. మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అదనమాట క్వశ్చన్ అయితే. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866 2488 14 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు ఇది భారతీ ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్గాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నత్త గోడపైకి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాను. చాలామంది మెసేజ్ చేశారు, వేటపాలెం దగ్గర రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా శుభోదయం మేడం అంటూ అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు. కేవీ రమణమూర్తి గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా గుడ్ మార్నింగ్ మేడం

వినయ్ కడప నుంచి మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ ఈజ్ అంటూ టూ ఆప్షన్స్ పంపించారు సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి. అందులో ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి ఆన్సర్ అయితే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగనందం కాలనీ అప్పలరాజు గారు ప్రోగ్రాం గురించి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆన్సర్ పంపించారు 5 రోజులు పడుతుందని, కానీ రాంగ్ ఆన్సర్. వెల్కమ్ టు హరివిల్లు అంటూ జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించారు 10 రోజులని, కానీ రాంగ్ ఆన్సర్ అండి. శివ ఫ్రమ్ మైలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ చందన గారు అంటూ పంపించారు. చందన కాదండో, సౌజన్యని. అలానే ఫస్ట్ ఆన్సర్ అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శశిల వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెంపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వెల్కమ్ టు హర్విల్లు ప్రోగ్రామ్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి నుంచి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత రాముడు గారు మెసేజ్ చేశారు, నువ్వే నువ్వే మూవీలో నుంచి సాంగ్ కావాలి అని. కుదరదండి. మనోహర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పోరంక్ నుంచి వీర రఘుమ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఆన్సర్స్ పంపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి ఆన్సర్ అయితే పంపించారు. అబో 3 ఆప్షన్స్ పంపించారు, అందులో ఒక ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలా, ఏది కరెక్టో మళ్ళీ మీరే మెసేజ్ చేయండి మళ్ళీ నాకు. ఇంకా నగేష్ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, 10 అని, రాంగ్ ఆన్సర్ అండి. జమలయ్య దొడ్డదైవర్పాడు నుంచి 9 రోజులని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి నేను క్వశ్చన్ అయితే మళ్ళీ రిపీట్ చేసిన, ఒక నత్త 10 అడుగుల గోడను ఎక్కాలని అనుకుంది, అది పగటిపూట 3 అడుగులు పైకెక్కి రాత్రి నిద్రపోయేటప్పుడు జారి 2 అడుగులు కింద పడుతుంది, మరి ఆ నత్త గోడ పైకి చేరుకోవడానికి 8 రోజులు పడుతుంది తెలుసు కదా. మన నెంబర్ 0866 2438 14 అయితే మెసేజ్ చేసేయండి. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గాయం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక చిత్ర గారు పాడగా సిరివెనెల్సి తన అంజాస్టర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:38 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనమునం హార్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. చాలామంది అయితే మెసేజ్లు పంపిస్తున్నారు. మువ్వల కోటేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి. జమలయ్య దొడదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం 8 6 7 పంపించారు. 7 8 9 పంపించారు కదా, 8 6 అని పంపించారు, కరెక్ట్ అండి. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి 10 డేస్ అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. 10 డేస్ అంటూ పొద్దుటూరు నుండి అపరంజి ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. పోలవరం నుండి భాస్కర్రావు రాణి 8 డేస్ అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ చెప్పేశాను కదా కరెక్ట్ ఆన్సర్ అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 8 అనమాట. చాలామంది 10 అని పంపించారు. ఎందుకు అలా 10 అనుకుంటారంటే 10 అడుగులు కదా, సో రోజుకి 3 అడుగులు ఎక్కి 2 అడుగులు పడిపోతుందంటే 1 అడుగే కదా, సో 10 డేస్ అని చెప్తూ ఉంటారు. కానీ రాంగ్ అనమాట. 7 డేస్ కంప్లీట్ చేసినప్పుడు 7 అడుగులు 7 రోజులు అయిపోతుంది. 8వ రోజు ఫస్ట్ పైకి ఎక్కేస్తుంది కదా, సో తిరిగి కింద పడిపోదు కదా, సో 8 రోజులు అనమాట. ఆన్సర్ ఈజ్ 8. ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలు నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం కట్ చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేనెవరు? నాకు తెలిసి చాలామంది కరెక్ట్ ఆన్సరే పంపిస్తారు అనుకుంటున్నాను. మరి చూద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతీయ FM 101.3.

TFM 101.3. రాజేష్ అండ్ ఉష పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 12 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివెల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నా దగ్గర ఒక మాయా సంఖ్య ఉంది, దాన్ని సగం చేస్తే 0 అవుతుంది, దాన్ని 2 ముక్కలుగా నిలువుగా కట్ చేస్తే 3 అవుతుంది, నేను ఎవరు అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్సే పంపించారు, పంపిస్తారని కూడా నాకు తెలుసండి. ఎందుకంటే చాలా ఈజీ కదా గూగుల్ని అడగడం, ఎందుకు మన బ్రెయిన్గా చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదండి. ఇంకా హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. ఉరకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవి నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొలిపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా పంపించారు, అది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది అదే అంటూ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వంశీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి అనుకుంటున్నా కదండో, అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అపరంజి ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు ఇందాక దానికి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యారావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు, దామర్ల పెద్ద మస్తానరావు గారు నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన మాయా సంఖ్య అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవి రమణమూర్తి గారు ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ ఏంటి అందరికి తెలిసిందే కదా, ఇంకా నేను చెప్పేదే ఉంది. ఇంతమంది కరెక్ట్ చెప్పాక 8 అనమాట, 8 ఇస్ ద ఆన్సర్. 8 ఎందుకు అడిగానంటే ఇందా క్వశ్చన్కి 8, ఇప్పుడు కూడా 8 అనమాట, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 50 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ ఆత్మవిశ్వాసాన్ని సామర్థ్యాన్ని బలోపేతం చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి ఆయనకు నిన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 7,707.21 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు జీవనోపాధి మెరుగవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులపై ఆయన నిన్న ఎక్స్ వేదికగా స్పందించారు. కృత్రిమ మీద ఏఐ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో ఇప్పటికే ఈ సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ది చేసే ప్రక్రియలో భాగంగా త్వరలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ జీఐఐఎస్ 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. రాజధాని గ్రామం శాకమూరు రెవెన్యూ పరిధిలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. ఈ మేరకు సిఆర్డీఏ, జీఐఐఎస్, కే12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నిన్న భూ విక్రయ ఒప్పందం

అధికారంలో కుదిరింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీసాక్స్ ఎండీగా బి స్మరణరాజ్ను ప్రభుత్వం నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఏపీఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో రేపు రాష్ట స్థాయి కార్యశాల నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. రాష్ట్రంలో వెదురు సంబంధిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం 13 మందితో కూడిన రాష్ట స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మిల్లీమీటర్లు, లావేర్లో 64.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏంటి అంటే కనుక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సీక్వెల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి దాని తర్వాత ఏంటి అంటే కనుక రజనీకాంత్ తన కెరీర్ లో 173వ సినిమా అన్నమాట. దర్శకుడు అశ్విత్ మారిముత్తు అంటే వీళ్ళ దర్శకత్వంలో ఇంకొక మూవీలో నటిస్తున్నారనమాట. మరి ఈ సినిమాలో రజనీ అయితే మనకు ఒక డాక్టర్గా కనిపించబోతున్నారనమాట. మరి డాక్టర్గా రజనీకాంత్ అసలు ఎలా ఆలరించబోతున్నారు? 173 సినిమా అంటే అటు అంటే తలైవా అంటే ఇంకా అసలు మామూలుగా ఉంటుంది కదా. సో ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాకు తెలియాలన్నమాట. నాకు తెలిసిన తర్వాత మీకు కూడా చెప్పేస్తా. మరి ఈ చిత్రానికి అయితే అనిరుద్ధ్ అయితే సంగీతం అందిస్తున్నారనమాట. మరి జైలర్ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు దాని తర్వాత రజనీ 173వ సినిమా గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే కనుక మీ అందరి కోసం నేను రజనీకాంత్ యాక్ట్ చేసిన వండర్ఫుల్ మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ చంద్రముఖి అనమాట. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత విక్రమసింహ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నామ్ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, నేచురల్ స్టార్ నాని ఇంకా శ్రీకాంత్ ఓదిల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఏంటి అంటే ది ప్యారడైజ్ అనమాట. మరి ఈ చిత్రంలో అయితే కాయదు లోహర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తాము అని చెప్పి చిత్ర యూనిట్ అయితే తెలిపింది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ ఉంటే గనక రిలీజ్ డేట్ కి సంబంధించి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పారనమాట. అంటే వేరే డేట్ ఏదైనా ఉంది అంటే తొందరలోనే కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే కనుక అనిరుద్ధ్ అయితే ఈ మూవీకి సంగీతం అయితే అందిస్తున్నారు. మరి నానికి ఇది ఒక మంచి హిట్ అయితే అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడైతే హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగరా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

నాని యాక్ట్ చేసిన దసరా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సింగీతం మూవీ రిలీజ్ డేట్ అయితే ఒక్కరోజు వాయిదా పడిందనమాట. అంతకుముందు చెప్పుకున్నాం కదా, మామూలుగా అయితే జూన్ 11th అంటే ఈ రోజు రిలీజ్ అవ్వాలి, బట్ ఇప్పుడు ఒక్కరోజు ముందు అంటే జూన్ 12th అనమాట, అంటే రేపు రిలీజ్ అవ్వబోతున్నట్లు మేకర్స్ అయితే వెల్లడించారనమాట. మరి ఈ మూవీకి ఎవరు సంగీతం అందిస్తున్నారు అంటే కనుక దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సో ఈ సింగ్ గీతం చూడాలి అంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి సింగ్ గీతం ఒక్కటే కాదు, రేపు ఇంకా ఎలాంటి మూవీస్ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే కనుక ఆల్రెడీ చెప్పాను కదా, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారత్ భాగ్య విధాత ఈ మూవీ కూడా జూన్ 12th అంటే రేపే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అలాగే కొత్త మలుపు, ఇంకా పోలీస్ కంప్లైంట్ అనమాట. సో ఈ 2 మూవీస్ కూడా జూన్ 12th థియేటర్స్లో మీ అందరి ముందుకి రాబోతున్నాయి అనమాట. సో ఎవరైతే ఇవన్నీ చూడాలి అనుకున్నారో వాళ్ళందరూ ఇంకా ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఏక్ నిరంజన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

ఇప్పుడైతే మీ అందరి కోసం రాగల 24 గంటల్లో దాని తర్వాత ప్రసన్న వదనం. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఈ సాంగ్స్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మనమున్నా మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి చెప్తాను అని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా జీవీ ఆన్ వీల్స్ కార్యక్రమం అయితే ప్రారంభం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన. అంటే దీనికి సంబంధించి ఏంటి అంటే వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ పెయింటింగ్, సిల్వర్ అలాంటివి, ఇంకా ఫిలిగ్రీ, నారాయణపేట చీరలు ఇలాంటివన్నీ అన్నమాట. 6 రకాల జీవి అనమాట, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినాయి అనమాట. హైదరాబాద్లో ఎంబీబీఎస్లో ఇక్కడ ఫిబ్రవరి 27 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట. సో ఇంకా మనం మాట్లాడుకుందాం దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ తెల్లవారితే గురువారం అనమాట. యాక్చువల్గా ఈరోజు కూడా గురువారమే, బట్ మూవీ నేమ్ మాత్రం తెల్లవారితే గురువారం. మరి ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నో మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది. దేశంలోనే తొలి రింగ్ మెట్రోను వికసిత్ ఢిల్లీ నిర్మాణం భాగంలో రెండు మెట్రో కారిడార్లు సహా దాదాపు అంటే 33,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులని 8 మార్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి రింగ్ మెట్రోగా అవతరించింది. ఇంకా ఏంటి అంటే గనక దేశంలోనే అత్యంత వేగంగా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో రైల్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 22 ఫిబ్రవరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైల్ని కూడా జెండా ఊపి ప్రారంభించారన్నమాట. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ అన్నమాట, అంటే ఆర్ఆర్టీఎస్ కిందకి వస్తుందన్నమాట. మరి ఇంకా ఏంటి

ఆంధ్రప్రదేశ్లోని మీరట్లో ఫిబ్రవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా నమో భారత్ రైలుని కూడా జెండా ఊపి ప్రారంభించారనమాట. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్ అనమాట, అంటే RRTS కిందకి వస్తుందనమాట. మరి ఇంకా ఏంటి భారతదేశంలో తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అనేది ఇవాళ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ నీ వల్లే నేనున్నా అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: TFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ, నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మనము మీకు తెలిసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏంటి అంటే మీరందరూ తెలుసుకోవాల్సినవి, దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్నును 2026 ఫిబ్రవరి 25 అనమాట హర్యానాలోని జింద్లో నిర్వహించారనమాట. ఈ ట్రైన్ అయితే గంటకి 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందన్నమాట. మొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ వరకు మధ్య నడవనుందన్నమాట. ఈ రైలుకి ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే దేశంలోనే తొలిసారిగా కోల్కతా మెట్రోలో బ్యాటరీ సిస్టమ్ మెట్రో రవాణా వ్యవస్థ విషయంలో కోల్కతా మెట్రో దేశంలోనే తొలిసారిగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే BESSని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు మనందరం చాలామంది విద్యుత్ ఆగిపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, మరి అక్కడ కూడా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాలు అంతరాయాలు రావడం వల్ల ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారన్నమాట. మరి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో సో ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది అంటే వీటితో మెట్రో రవాణా వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాంటి అంతరాయాలన్నీ ఏర్పడకుండా అండర్ గ్రౌండ్ బ్లూ లైన్లో రైళ్లు నిలిచిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని మెట్రో బ్యాటరీ సిస్టమ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం అసలు ఏం జరుగుతోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది అనే దాని గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చెల్ మోహన రంగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అన్నమాట, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాథిఫణి కుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారితనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతి ఆర్ బులంద్ హోగి ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ

0: भारत की एस्पिरेशन का ही प्रतिबिंब है। हमें छोटा नहीं सोचना है, हमें लक्ष्य ऊंचे रखने हैं और उन्हें प्राप्त करने के लिए पूरी ताकत लगा देनी है।
1: पश्चिम बंगाल आर्थिक सामर्थ्यं उद्योग అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారటానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యాన్ని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
1: Anantaram aina 14th kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్విడిను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.

ఏక్ మినీ కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దేశంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఇందాకే చాలా చెప్పా. మరి ఇంకా ఏం చేస్తున్నారు అంటే కనుక దేశంలోనే మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే తుఫాన్ ఖచ్చితంగా వస్తుందా లేదా అంచనా వేసే వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ అనమాట WVP అనే ఆధునిక పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT రూపొందించిందనమాట. దీని ద్వారా సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది పొందడానికి వీలుగా ఉంటుందన్నమాట. మరి ఇంకా అసలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీరు మీకు తెలుసా అయితే వింటూ ఉండాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ గువ్వా గోరింక అనమాట. ఈ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

మనము మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలోనే భారత ప్రభుత్వం తొలిసారిగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి ఇందాక నుంచి చాలా చెప్పా. మరి ఇంకా ఏంటి అంటే కనుక, ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14 ప్రారంభించారన్నమాట. అస్సాంలోని అంటే అస్సాం జిల్లాలో మొరాన్ సమీపంలో జాతీయ రహదారి అంటే నేషనల్ హైవే 37 ELFని ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏంటి అంటే కనుక, అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ గర్భంలో దేశంలో తొలిసారిగా రైలు రోడ్డు వంతెన సొరంగం అనమాట, అంటే అండర్ వాటర్ రైల్ రోడ్డు ట్విన్ టన్నెల్ని ప్రారంభించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA అనమాట ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఇవన్నీ మనం టైంకి తగ్గట్టు కొన్ని మాత్రమే మనం మీతో పంచుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మనందరి కోసం ఎన్నో నిర్వహిస్తుందన్నమాట. సో అదనమాట ఇవాళ మీకు తెలుసా. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విభిద్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: విరుద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యావంతులైన యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 6 ఏళ్ల స్నాతకోత్సవాలను ఒకే వేదికపై నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రేపు రాష్టస్థాయి కార్యశాల నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారు. కృత్రిమ మేధ ద్వారా మధుమేహ రోగుల కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో ఇప్పటికే ప్రారంభం కాగా ఈ నెల 13న కర్నూలు, 16న విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. గోపాలకృష్ణ సుప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారులు, పద్య నాటక గాన గంధర్వులుగా పేరు పొందారు. ఫుట్బాల్ ప్రపంచకప్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో భాగంగా మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఈ అర్ధరాత్రి జరిగే ఆరంభ మ్యాచ్ గ్రూప్ ఏలో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. విజయవాడలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల సాయంతో తొలగిస్తున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2025 ఏప్రిల్ మే నెలల్లో అకాల వర్షాలు, గాలుల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీగా 2.8 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 33% పైగా పంట దెబ్బతిన్న 3388 మంది రైతులకు ఈ మొత్తాన్ని డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం, రాయలసీమ, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన

మిస్ ఇండియా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీనా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ్ళ దీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక బచేంద్రి పాల్ అన్నమాట. మరి ఏంటి బచేంద్రి పాల్ గురించి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే 1984 మే 23న బచేంద్రి పాల్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నిలిచారన్నమాట. హిమపాతం శిబిరాన్ని ధ్వంసం చేయడం, పలువురికి గాయాలవ్వడం ఇలాంటి ప్రమాదాలతో ప్రపంచ శిఖరాగ్రానికి ఆమె ప్రయాణం సాగిందన్నమాట. మృత్యుముఖం నుండి బయటపడిన పట్టుదల అనేది కొంచెం కూడా అస్సలు సడలకుండా పాల్ శిఖరాన్ని అయితే పూర్తి చేశారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం బచేంద్ర.

కూడా ప్రదానం చేశారన్నమాట. ఒక మార్గదర్శిక, ఆమె మహిళలు ఇంకా యువతకు సాధికారత కల్పించేందుకు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్కి నాయకత్వం కూడా వహించారన్నమాట. అలాగే బచేంద్రి పాల్ చారిత్రాత్మక ఎవరెస్ట్ అధిరోహణలోని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం భవిష్యత్తులో ఎంతో మంది సాహసికులకు స్ఫూర్తిగానే నిలుస్తుందన్నమాట. మరి ఇవాళ ధీరాలో మీ అందరితో నేను పంచుకున్న ధీర ఎవరు అంటే బచేంద్రి పాల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి అన్నమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రాంలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్న డీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా బచేంద్రి పాల్ గురించి. మరి ఈ సాంగ్ లో విన్నట్టే తను కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే గమ్యాన్ని అయితే నిజంగా చేరుకున్నారనమాట. మరి ఇందాక చెప్పినట్టే పట్టుదల సడలకుండా పాల్ శిఖరాన్ని పూర్తి చేశారనమాట. అలాగే బచేంద్రి పాల్ కి 2019 భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్

0: भारती FM 101.3।
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: అండ్

0: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
0: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
0: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్ట్రాల ప్రగతి, కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్ యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చెయ్యాలి.

0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014 ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166 చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్టంలోని ముద్రణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రణారంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
1: 12 వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే 2 కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
2: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సీ అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా కలిపి 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు

సిద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

శ్రీకారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఏ టాపిక్ అంటే, మరి ఈ మధ్యకాలంలో మహిళలందరూ జీవక్రియ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్, బీపీ వంటి సమస్యలతో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నారు కదా. మరి ఏ వయసులో ఏ సమస్యలు వస్తాయి, వాటిని గుర్తించేందుకు మనందరం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నోమ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఏ వయసులో ఏ టెస్ట్లు చేయించుకోవాలి, ముఖ్యంగా మహిళలందరూ చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, మరి అవన్నీ రాకుండా ముందుగా మనం అసలు ఇలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటే కనుక, సర్వైకల్ క్యాన్సర్ అనేది అతి సాధారణమైన క్యాన్సర్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు అనమాట. మరి ఇలాంటి వాటిని ముందుగానే కనిపెట్టేందుకు మహిళలు 21 సంవత్సరాల నుంచి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ని ప్రారంభించాలన్నమాట. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటే కాకుండా మొత్తం క్యాన్సర్లలో కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్లమీడియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా మహిళలకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు వాటికి తగిన టెస్ట్లని చేయించుకోవడం మంచిదన్నమాట. సో అంటే ఇవి ఒక్కటే కాదు, యాక్చువల్గా క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి, సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు, లేదంటే అసలు లోగా ఫీల్ అవుతున్నప్పుడు, సడన్గా నీరసం వచ్చినప్పుడు, సో ఏదైనా సరే మనల్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సో ఎప్పటికప్పుడు మన ఏజ్ని బట్టి కూడా ఇప్పుడు టెస్టులు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు కొన్ని టెస్టులు అని, సో అవన్నీ ఎప్పటికప్పుడు మన బాడీ చెకప్ చేయించుకోవడం అయితే చాలా మంచిది. మరి ఇంకా అసలు ఎలాంటి టెస్టులు ఉన్నాయి అనేది ఇవాళ తీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

भारती FM 101.3

రాజరాజ చోరా ఈ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి మహిళలు అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఏ వయసులో ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మమోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. 50 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న స్త్రీలు ఎన్ని రోజులకి ఒకసారి మయోగ్రఫీ చేయించుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. అలాగే షుగర్, ఓవర్ వెయిట్, బీపీ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి అలాగే మీకు ఇలాంటివి ఇంకా ఇలాంటి ఇతర సమస్యలు గుర్తించేందుకు రక్తంలో చక్కెర పరీక్ష, HbA1c ఇలాంటివన్నీ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం చాలా టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాం, రక్తహీనత కారణంగా మనకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో నిస్సత్తుగా అనిపించడం, రోజంతా చాలా మనం అంటే ఒక రకంగా నీరసంగా అనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఎనీమియా ఉన్నప్పుడు ఉంటాయన్నమాట. కాబట్టి నిజంగా మనకి ఉండాల్సినంత హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉందా, ఐరన్ అందుతుందా, సో ఇలాంటివన్నీ చెక్ చేయించుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే మనందరం అసలు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో అందరినీ కూడా చాలా కేర్గా చూసుకుంటాం అనమాట. కాబట్టి మీ అందరినీ కూడా కేర్ టేకర్స్ అనే అనాలి. కానీ వాళ్ళందరి అవసరాలు అంటే మనం పట్టించుకుంటున్నప్పుడు మనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి మనల్ని మనం కూడా పట్టించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా. సో అంటే అందరికీ ఒకే రకమైన హెల్త్ ఇష్యూస్ ఉండాలని లేదు కాబట్టి, అలాగే మీకు తగ్గట్టు అంటే మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏది ఇంపార్టెంట్ అనేది ఒకసారి మన గురించి మనం ఆలోచించుకొని కొంత టైం తీసుకొని ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే మన ఆరోగ్యం అసలు ఎలా ఉంది అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి సో డాక్టర్ సలహా ప్రకారం మీకోసం మీరు టైం కేటాయించుకొని ఇవన్నీ టెస్టులు చేయించుకోవడం, అలాగే మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగుంటే ఇల్లు మొత్తం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు అన్నమాట. సో అది సంగతి. మరి ఇవాళ దీరా మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఇస్మార్ట్ శంకర్ అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ దీరా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సందడి సందడి ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ అంటున్నారు. అలాగే ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటున్నారు. ఎక్కడి నుంచి అంటే ముజఫర్నగర్ నుంచి అనమాట. అనురాధ, మదన్ కుమార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి, ఉమ్మడి నుంచి అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోలి నుండి బోరెల్లి జయన్న అనమాట హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ ప్రసన్న గారు అంటూ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే యాకూబ్ బాషా, నూర్జహాన్ వీళ్ళందరూ కూడా. సో అంతే, ఇంకా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకైతే అర్థమైపోయింది. సో ప్రోగ్రామ్కి అందరూ, ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ వెల్కమ్ అని చెప్పి మెసేజెస్ పంపిస్తూ ఉన్నారనమాట. సో ఆల్రెడీ మనం వెల్కమ్ చెప్పేశాం కాబట్టి ఓకే. ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే కనుక చాలా సింపుల్ క్వశ్చన్తో ఈరోజు షో అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి అందరూ మెసేజ్ చాలా ఈజీగా ఆన్సర్ అయితే పంపించేస్తారనుకుంటున్నా. ఓకే, ఇంట్రడక్షన్ చాలు, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు. నాకు తెలుసు, చెప్పాను కదా అప్పుడప్పుడు అలా గాలి తరంగాల వల్ల వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ద వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఎవరు పంపిస్తారు, అసలు కరెక్ట్ పంపిస్తారా లేదా అవన్నీ చూసేద్దాం. బట్ దానికంటే ముందు మీ అందరి కోసం బాచీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపించారు.

అనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే నేను ముందు చదివేసేయాలి. సో చూద్దాం ఎవరు పంపించారు అంటే గనక ఎక్కడి నుంచి. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. దాని తర్వాత తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఇంకా శ్రీదేవి అనమాట, కాజా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది. క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ అనమాట వెంకటగిరి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, ఆన్సర్ ఎక్కడ. అలాగే క్యాదర్ వీరేష్ అనమాట రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అనమాట విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక డాక్టర్ సునీత రాహుల్ అనమాట, రోని త్రియా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ వీళ్ళందరూ అనమాట అనుకుంటున్నా అంటున్నారు. మరి మీరు అనుకుంటూ ఆన్సర్ చేస్తుంది కరెక్టా కాదా తెలియాలి అంటే నేను ఆన్సర్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే సిఆర్ నగర్ నుంచి రామ్ చరణ్ హేమ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మన్హర్ రంగోలీ, అర్థం కాలే మీ పేరే మన్హరా, ఒకవేళ మీ పేరే మన్హర్ అయితే కనుక మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి అనమాట దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే ప్రసన్న గారు అంటూ మీ ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళ కోసం, ఆన్సర్ ఆలోచిస్తూ ఉన్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. కొంతమంది వారియర్ అని పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆల్మోస్ట్ ఇందాక నేను కరెక్ట్ కరెక్ట్ అని ఎవరి పేర్లు అయితే చదివాను వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను చిరుజల్లు అలా కురిపించబోతున్నానమాట ఈ పాట రూపంలో. సో చిరుజల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి మళ్ళీ అడిగిన తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తారనమాట. అలాగే పులిపాటి వెంకటేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలక, నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నమస్తే అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్రావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. కర్నూలు, ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వీళ్ళందరూ అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎం మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అని ఇంతకీ ప్రశ్న మరొక్కసారి చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ అడిగేసా, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు తెలిసిందే కదా.

మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, ఎవరు, సౌత్ గోవా రాజ్ అన్నమాట, సౌత్ గోవా నుంచి అని పంపించారు. అండ్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అంటే హీరోయిన్ కరెక్టే, బట్ కొంచెం ఆలోచిస్తే పంపించేసేవాళ్ళు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేసేసారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, సాయి వేములపల్లి నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఇప్పటికీ చాలాసార్లు అడిగేసా, ఒకవేళ ఇంకా ఎవరైనా వినకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, చిల్లకూరు విలేజ్ నుంచి అనమాట, వాకిటగిరి రెడ్డి పెళ్లకూరు మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హాయ్ ప్రసన్న మేడం అంటున్నారు, కానీ మీ పేరు అవేమీ మెసేజ్ అయితే చేయలేదు, అడ్రస్ మాత్రం పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక, నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ మాత్రం ఇంకా పంపించలేదన్నమాట. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, పెడల నుంచి నాని గంగ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇంకొకసారి ట్రై చేశారు, ఇంకొకసారి కూడా మీరు రాంగ్ ఆన్సరే పంపించేశారనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు అనుష్క నటించిన మూవీసే అన్నీ పంపిస్తున్నారు, కానీ అదొక్కటి తప్ప మిగతా అన్నీ పంపిస్తున్నారనమాట. బట్ ఏం పర్లేదు, నేను ఆన్సర్ అయితే ఇంకా రివీల్ చేసేస్తున్నాను. శుభ మధ్యాహ్నం అంటూ ఓకే, శుభ గురువారం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. ఓకే, మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక, ది వారియర్ క్వీన్ అనే ట్యాగ్ లైన్ ఏ తెలుగు చిత్రానికి ఉంది అంటే కనుక, రుద్రమదేవి అనమాట. రుద్రమదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను రుద్రమదేవి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఆల్బంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ గానం చేశారు వంశ్ చిత్రం నుంచి.

దేవి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 3 గంటల 8 నిమిషాలు దాటి 54 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మరి క్వశ్చన్ ఇంతకీ ఏంటి అంటే గనక, ప్రగతిశీల భావనలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల గ్రామం ఏ రాష్ట్రానికి చెందింది? మీ అందరి కోసం క్వశ్చన్ ఖచ్చితంగా ఇంకొకసారి రిపీట్ చేస్తా, ఎందుకంటే ఇంత లెంతీ క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతా. ప్రగతిశీల భావాలతో మా కులం మానవత్వం అనే సిద్ధాంతాన్ని ఆచరిస్తూ బహుశా మన దేశంలోనే మొట్టమొదటి కులరహిత గ్రామంగా రూపొందిన సౌందల అనే గ్రామం అన్నమాట. గ్రామం కూడా నేనే చెప్పేశా. ఇది ఏ రాష్ట్రానికి చెందింది, ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందిరం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కొంతమంది పంపించారు, ఇంకొంతమంది అసలు పంపించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఎనీవే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎవరు పంపించారు, ఇంతకీ అసలు కరెక్ట్ ఎవరు పంపించారు అనేవి ఇప్పుడు నేనైతే చదివేస్తాను. అప్పుడప్పుడు అంతే అనమాట, ఇలాంటి మాటలు అయితే వచ్చేస్తూ ఉంటే ఇంతకీ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట. మరి గుడ్ ఆఫ్టర్నూన్తో పాటు ఆన్సర్ కూడా పంపించుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మల్లికార్జున్ విజయవాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహారాష్ట్ర అమ్మ నా చేత ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ అలా బయటకు తెంపించేశారనమాట. ఇంతకీ ఎవరు అంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అయినా నేను చాలా క్లియర్గా చెప్తూ ఉంటాను కదా. సో మీరు కనుక ఆన్సర్ చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ అంట. కానీ మీరు ఆన్సర్ అలా చదవాలి అని చెప్పి ముందు ఆన్సర్ పంపిస్తారు, దాని తర్వాత పేరు ఊరు పంపిస్తారనమాట. సో ఏం చేద్దాం, మీరు ఎలా నేను ఇలా అండ్ ఆన్సర్స్ ఏమో ఇలా. అండ్ ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు అంటే కోదాడ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ ఎస్ గోవా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పాలింపల్లయ్య అలగడ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. ప్రసన్న మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెలవల్లి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలక నారాయణ అనుసు యమునా జనకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ధోని నుంచి అనమాట శ్రావణి మెసేజ్ చేశారు, శ్రావణి భాయ్ అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అనమాట టైలర్ రమేష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే గన్నవెలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్యామ్ అనమాట భీమవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అంటూ ప్రేమ్ కుమార్ అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే వేటుపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే యాకూబ్ బాషా నుర్జహాన్ వీళ్ళు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళైతే. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్స్ కాస్త ఈజీగా అడగవచ్చు కదా మేడం అట. ఆల్మోస్ట్ మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నా. మరి మీరు కూడా అప్పుడప్పుడు పనులన్నీ పక్కన పెట్టి మీ మెదడుకి కొంచెం పదును పెట్టి అలా ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఈ మాత్రం అయినా ఉండాలి కదా. అండ్ ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు అనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు చాలామంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ గౌరంపేట నుంచి సంతోష్, ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి అయితే. సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. క్వశ్చన్ నాకు తెలిసి ఇంకొకసారి అడగాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలామంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారు. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ.

మూవీ నువ్వు లేక నేను లేను అన్నమాట. మరి మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ ఇంకా ఎవరైనా ఆన్సర్ మెసేజ్ చేయకపోతే చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

అంటే కనుక లేదు, మీరే ప్రశ్నలు వేస్తారా, శ్రోతలకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారా అంటున్నారనమాట. ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. దాంతోపాటు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కూడా చెప్తే బాగుండేది కదా. అండ్ ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహారాష్ట్ర నుంచి రాజన్న సిరిసిల్ల. ఓకే ఓకే, కాదు కాదు, నేను ఇందాక నుంచి అలా చెప్పానని ఆన్సర్ ముందు అంత పెద్ద పెద్ద అక్షరాలతో పంపించేశారనమాట. సో ఎలాగో రివీల్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నో వర్రీస్. సో ఇంతకీ ఎవరు అంటే మెసేజ్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ వీళ్ళందరూ అనమాట. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట, ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ శ్రావణి అనమాట, ఎంబాయి గ్రామం నుంచి. ఆల్రెడీ ఇందాక చదివేశాను అండ్ కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే రెండుసార్లు రివీల్ చేసేసాను నాకు తెలిసి, ఆల్మోస్ట్ అందరూ పట్టేసి ఉంటారు. సో మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆల్మోస్ట్ అలా నేను చెప్పగానే అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అనమాట. ఎవరు సిరాజుద్దీన్ అయాన్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీనగర్ పూర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ అయితే పంపించలేదు బట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు విని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆల్రెడీ ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాను కదా. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నా అనమాట, ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక ప్రియమైన నీకు. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిన్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక జగ్గయ్యపేట నుంచి నాగా అనమాట, హాయ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి బోరెలి జయన్న కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రావణి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి కరుణ కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు మొరిపలం నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శుభ మధ్యాహ్నం అండి అందరికీ అంటూ ఓకే ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ పంపించారా లేదా

తరుణ్ నటించిన సోగ్గాడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వినాల్సిందే. నాకు తెలుసు మీరందరూ చెప్పేస్తారు. సో ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఎదలో ఉంటాను వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను యోధలో ఉండను, రేవులో ఉంటాను పావులో ఉండను, పాలులో ఉంటాను కాలులో ఉండను, మనువులో ఉంటాను మనసులో ఉండను, కాలంలో ఉంటాను కాలంలో ఉండను, నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినిపించాలనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ వీడియో అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సందడి సందడి అంటే ప్రశ్నలు మాత్రమే కాదు, మంచి మంచి పాటలు కూడా అన్నమాట. మరి మనసుకి హత్తుకునే పాటలు వింటూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడైతే నిజంగా క్లైమేట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, బట్ అప్పుడప్పుడు మాత్రం సడన్గా ఉరుములు, మెరుపులు, ఇలాంటి వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకో సడన్గా మీ అందరికీ చెప్పాలనిపించింది అనమాట. అండ్ ఇంతకీ అసలు క్వశ్చన్ ఎంతమంది విన్నారు, ఆన్సర్ ఎంతమంది పంపించారు, సో టాపిక్లోకి అయితే వచ్చేసేద్దాం. మరి ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే చాలామంది పంపించేశారు, కానీ అసలు కరెక్టా కాదా అనేది చూద్దాం. ఎవరు ఎక్కడి నుంచి? ఓకే, భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక క్వశ్చన్ రిపీట్ చేయండి అని చెప్పి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం రిపీట్ చేస్తాను, బట్ కానీ ఇంకా చాలామంది అంటే ఒక్కసారి వినే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా, సో అవన్నీ ఒకసారి చూసేద్దాం, దాని తర్వాత ఇంకొకసారి అడుగుతా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి అలాగే ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేసింది బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య అనమాట, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు, ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజావ్ ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మరి ప్రశ్న వినలేదు ఇంకొకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నా. ఎదలో ఉంటాను, వ్యధలో ఉండను, యోగిలో ఉంటాను, యోధలో ఉండను, రేవులో ఉంటాను, పావులో ఉండను, పాలులో ఉంటాను, కాలులో ఉండను, అలాగే మనువులో ఉంటాను, మనసులో ఉండను, కారంలో ఉంటాను, కాలంలో ఉండను, నేనెవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మరి ఈ సాంగ్ ఏ మూవీలో అది అని మీకు తెలిస్తే ఇంకా ఆన్సర్ కూడా అదే అనమాట. ఇంతకంటే బెస్ట్ క్లూ అసలు ఇంకెవరు ఇవ్వలేరు. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ సాంగ్ ఏ మూవీలోది అదే క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇంతకీ ఎవరు పంపించారు అంటే మెసేజ్లు అయితే ఇందాకటి కంటే ఇంకా చాలా అయితే

వచ్చేసినాయి అన్నమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇంకా ఎవరు అంటే హాయ్ అంటున్నారు, నందమూరి బాలకృష్ణ అంటున్నారు, బట్ ఆన్సర్ పేరు ఏంటి అవన్నీ అయితే పంపించలేదన్నమాట. అలాగే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు గారు, వెంకట నరసమ్మ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా

ఇంకా ఎవరు పంపించారు అంటే కనుక సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేసేసారు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడి నుంచి అంటే ఉమ్మడి నుండి. అలాగే రాజోలి నుంచి జయన్న, బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మంచిర్యాల నుంచి చంద్రమౌళి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజ్ గోవా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అంటే సగం పంపించారు, మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఆన్సర్ చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి, గూడూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి అనమాట, వేముల పరశురాములు ఇంకా పద్మ, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గంజి శ్రీను అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక టీ కమ్మపల్లి అని పంపించారు, పుల్లంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్రీ స్వప్న ఫ్రమ్ కొడుమూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. మురిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక కొడుమూరు మండలం నుంచి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నవ్య గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మురహరి, యశోద, జానకి వీళ్ళందరూ అనమాట నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ పంపించింది ఎవరు అంటే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ ఆన్సర్ అయితే పంపించలేదు, పేర్లు అయితే పంపించేశారు అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీరంగనగర్ అని పంపించారు. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జేఎం బాషా అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఏంటో చాలా పెట్టారు బట్ అర్థమయ్యింది కర్నూలు నుంచి బుధవర్పేట నుంచి అంటూ కృష్ణ అనమాట, మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే. అలాగే ఇంకా ఎవరి నుంచి అంటే నాగేంద్రప్ప అనమాట, ఎక్కడి నుంచి, కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి సాంగ్ కూడా వినిపించేశాను, ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు కాబట్టి ఇంతకీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట, ఎగిరే పౌరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు మీ అందరి కోసం ఒక సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ప్రేమతోరా అనమాట. మరి ఈ సాంగ్తో ఇవాళ సండే సండే ప్రోగ్రామ్కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: Bharti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి

0: కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: വിദ്യുത് ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: നമസ്കാരം. വിവിധ ഭാരതി FM വാർത്തల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ప్రపంచం అనిశ్చితి అస్థిరతతో కూడిన దశలో ఉన్నప్పటికీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో అభివృద్ది పదంలో ముందుకు సాగుతూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం జీర్ణోద్దరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. జులై 3న ఆలయ జీర్ణోద్దరణ పనులకు శంకుస్థాపన జరగనుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఆలయ అభివృద్దిపై అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. మదనపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రాష్టంలో విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒక ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్టంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయని 2-3 రోజుల్లో అల్లూరి సీతారామరాజు మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఋతుపవనాల విస్తరణకు అనుకూలంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఒంగోలులో వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. ఒంగోలులో కురుస్తున్న వర్షానికి రహదారులు జలంతో నిండిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట సాగుకు అవసరమైన సాగునీటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 3. వివరాలకు వెబ్సైట్ bsnl.co.in చూడవచ్చు. FM న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

వీవీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08:20 అయితే అయిపోయిందనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట. మరి ఇవాళ వివిధాలో మీరు ఎవరు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వినబోతున్నారు అంటే పూరి జగన్నాథ్ అనమాట. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. మరి ఇందాకే మీరు విన్నారు కదా ఈడియట్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్. ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో. ఇంకా ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే డైరెక్టర్ అనమాట, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం లూఫర్, దాని తర్వాత లూఫర్ తర్వాత సూపర్ అనమాట. సో ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిద్ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఓకే డైరెక్టర్ అనమాట. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం చిరుత, దాని తర్వాత దేశముదురు అనమాట. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిద్ భారతీయ ఫ్యామిలీ.

పోకిరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వినట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే పూరి జగన్, ఒకే డైరెక్టర్ అనమాట. మరి ఆ ఒకే డైరెక్టర్ కాన్సెప్ట్ లో పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాను కాబట్టి వివిధ ప్రోగ్రామ్ కి కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి లైగర్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, సీ యూ.

Dear friends, welcome to Vennana program with me, your RJ Chetan. Saravantamaina bhoomilo pantalu baga pandutai. Aithe, bhoomini saravantam cheyataku raitu kashtapadi, andulo panikirani mokkalni toliginchi, dunni, neeru batti, erubulu vesi, aparimitanga krishi chestadu. Appudu, aa bhoomi sirula pantalu pandistundi. Manava shariram kuda bhoomi vantide. Dantlo chedunu toliginchi, manchini penjite, పురుషారాన్ని సాధిస్తుంది. శరీరానికి సత్వపాదను పయనింపు చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. శరీరాన్ని సత్వపదాన పయనింప చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనసును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ సత్సంప్రదాయాన్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి యువతీ యువకులు పెద్దవాళ్లే కాకుండా బాలబాలికల సైతం కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు అలవడతాయి. దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మల విసర్జన, మూత్ర విసర్జన, స్నానం, నిద్రలను గురించి వివరాలు తెలుసుకుని వాటిని సక్రమంగా అమలుపరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు ఫాలో అ డైలీ రొటీన్ విచ్ ఇస్ హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ రొటీన్ ఏంటి, దినచర్య ఏంటి? ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగ్గాను సక్రమంగానూ ఉండాలి. అంటే దినచర్య మంచిగా ఉండాలన్నమాట. ఎవ్రీడే ప్రతిరోజు రాత్రిళ్ళు త్వరగా పడుకొని పొద్దునే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. చాలామంది మన బాడీ హైజీన్ కానివ్వండి, ఓరల్ హైజీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో పై పైన అలా చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. అది సరికాదు. అంతేగాక అది ఇన్ఫెక్షన్స్కి కూడా దారితీస్తుంది. నైట్ భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ బాగా జబ్బు పడ్డప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయొచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలు బిగుతుగా ఉండక వదులుగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఫ్రెష్ క్లోత్స్ ధరించాలి. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. నిద్ర పట్టకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. మనం పడుకునే ప్రదేశం శుభ్రంగాను గాలి వెలుగు వచ్చే విధంగానూ ఉండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభ్రంగా ఉండాలి. మన సోషల్ ఎటికెట్కి వస్తే ఇతరులతో మంచిగా, తీయగా, స్వీట్గా మాట్లాడాలి. సత్యం పలుకుతూ ఉండాలి. అయితే సత్యం ప్రకటించే విధంగా కటువుగా ఉండక మంచిగా మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా. స్వార్థ చింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు, ముఖ్యంగా ఇతరులకు, దీనులకు, రోగులకు సేవా సాయం మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతి వ్యక్తి సమీక్షించుకొని రేపటి దినచర్యను నిర్మించుకోవాలి. ఏనాటి కానాడు తను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలను డైరీలో డేట్స్తో సహా రాసుకోవాలి. ఇది ఒక జర్నల్గా కూడా మనకి పనికొస్తుంది. ఈ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా మనకు, మన సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. మనిషి జీవించి ఉండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహార నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలను వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి, కొబ్బరి మొదలగు ఆహార పదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్జూర, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయ, నారింజ, కమల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవేగాక డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలసందలు, శనగలు మొదలగు తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, మీగడ, లస్సీ, ఈ పాలతో తయారయ్యే రుచికరమైన పదార్థాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుండి వెలువడే నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటి

0: బెల్లం, చెరుకు మొదలగు గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేలకు తీసుకుంటూ ఉంటే రోగాలు దరిదాపుకు కూడా రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస రాజస గుణాలు అధికంగా అవుతాయి. అందువల్ల వాటిని తినకపోవడం మంచిది. మద్యం, పొగాకు ఇవన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి, వీటిని వాడకూడదు. అలాగే కొన్ని బాధ్య పదార్థాలు అంటారు, అవేంటంటే స్వీట్లు ఎప్పుడు పడితే అప్పుడు లభిస్తాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలకు దారితీస్తాయి. భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫిన్కి భోజనానికి మధ్య కనీసం 4 గంటల వ్యవధి అవసరం. కాయకష్టం చేసే వాళ్లకు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఆహార పదార్థాలను తాగాలి, నీళ్లను తినాలి. వాట్స్ దిస్ అంటారా? ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అన్నది అందరికీ తెలిసిన నానుడే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణకోశంలోకి వెళ్ళి జీర్ణమవుతుంది. అంటే ఆహారాన్ని నీరు వలె ఊర్చి తినాలన్నమాట. నీళ్లు, జ్యూసెస్ ఇలాంటివి నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ ఉన్నట్లు తాగాలి. అంటే ఒక్కో గుటకా తాగాలని అర్థం. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. నిద్రపోయే ముందు కూడా ఏమీ తినకపోవడం మంచిది. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి ఉండటం అవసరం. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరిట అమితంగా తినకూడదు. జబ్బు పడ్డప్పుడు ప్రత్యంగా ఆహారం తీసుకోవాలి. పాసిపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. సగం పాడైన పండ్లు పాడైనంత వరకే తొలగించి బాగా ఉంది కదా అని మిగతా భాగాన్ని తినకూడదు. భోజనం చేయటానికి ముందు ఫ్రెష్ అయ్యి రావాలి అంటారు. అంటే కాళ్ళు, చేతులు కడుక్కొని హాయిగా కూర్చొని తినాలి అంటారు. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. భోజనం చేయ సమయంలో ప్రశాంతంగా ఉండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండటం, మధ్య మధ్య ఫోన్లు చూడటం, ఫోన్లు చేయటం మంచిది కాదు. భోజనం చేశాక 10 నిమిషాల పాటు పచారులు చేసి కనీసం 5 నుండి 10 నిమిషాల సేపు వజ్రాసనంలో కూర్చోవాలి. భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి నేను చెప్తాను. శరీరం లోపలి అవయవాలు శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంత సహకరిస్తాయో, కొందరు వారానికి 7 రోజు పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు, కొందరు 21 రోజుల ఉపవాసం చేస్తుంటారు, కొందరు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేస్తారు. ప్రతి వ్యక్తి వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ అ మీల్ వన్స్ అ వీక్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసం కానీ, పండ్ల రసం కానీ, పచ్చి కూరగాయలు ఉడకబెట్టి వాటితో సూప్ చేసుకొని కానీ తాగొచ్చు. గోరువెచ్చని నీరు కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు శారీరకంగాను మానసికంగాను విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, భూగోళంలో 3/3 నీరు, 1/1 భూమి ఉన్నట్లు మన శరీరం కూడా 3/3 నీటిమయమే. ఈ నీటిపాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. అయితే రోజు ఉదయం పూట దాహం వేసినా వేయకపోయినా పరగడుపున గ్లాసెడ్ నీళ్లు తప్పకుండా తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆకలి బాగా వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంట సేపు తర్వాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, స్టూడియోస్లో సమయం 5 గంటలు, 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పెళ్లి సంబంధం చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన ఈ పాట.
2: బల్బలే బల్బలే బల్.

మీరు విన్న ఆ పాట ముగ్గురు కొడుకులు చిత్రం కోసం సుశీల, లలితా సాగరి, సునంద పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ వారం అంశం వేసవి సెలవులు పూర్తయ్యాయి కదా, మీరు మీ పిల్లలతో ఎలా గడిపారు, పిల్లలతో కలిసి చూసిన ప్రదేశాల గురించి మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఈ సాయంత్రం 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మరి మా మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పెద్దరికాలు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట, కొసరాజు సాహిత్యానికి సంగీతం మాస్టర్ వేణు

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాటు విందాం. మగధీర చిత్రం కోసం గీతామాధురి దీపు పాడిన ఈ పాట

0: మీ మార్కెట్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ మహిళా కార్యక్రమంలో ఈ వారం అంశం, వేసవి సెలవులు పూర్తయ్యాయి కదా, పిల్లలతో మీరు కలిసి చూసిన ప్రదేశాల గురించి, మీరు వారితో గడిపిన విధానం గురించి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. 2255333 STD కోడ్, 0855 ఈ నెంబర్కు ఫోన్ చేసి హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈ సాయంత్రం 5:30 గమనికి విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. పాండురంగడు చిత్రం కోసం SP బాలుగారు పాడిన పాట, వేటూరి సాహిత్యానికి సంగీతం MM కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 5:30 కావస్తుంది. మరి మన తరువాతి కార్యక్రమం హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం మా మహిళా శ్రోతల కోసం. మరి ఈ వారం అంశం ఏంటంటే, వేసవి సెలవులు పూర్తయ్యాయి కదా, మరి రేపటితో స్కూల్ ప్రారంభం కానుంది. ఈ సెలవుల్లో పిల్లలతో మీరు కలిసి చూసిన ప్రదేశాల గురించి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333, STD కోడ్ 0855.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. మరి ఈనాటి మన కార్యక్రమంలో అంశం, వేసవి సెలవులు పూర్తయిన సందర్భంగా పిల్లలతో మీరు కలిసి చూసిన ప్రదేశాల గురించి మీ అభిప్రాయాలు తెలియచేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం
1: మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు అనురాధ మేడం, ముదిగుబ్బ.
0: ముదిగుబ్బ నుంచి ఏం చేస్తూ ఉంటారు?
1: నేను టీచర్ మేడం.
0: మీరు ఇదివరకు
1: విలేజ్ లో పనిచేస్తారు?
0: ఇదివరకు మాట్లాడినట్టున్నారు కదండి అనురాధ గారు.
1: అవును మేడం.
0: చాలా సంతోషం.
1: స్పెషల్ ప్రోగ్రామ్స్ కి ఇంకా మరీ రెగ్యులర్ గా చేయకూడదు చెప్పి 2 weeks కోసం అట్లా చేస్తాంట మేడం.
0: పర్వాలేదండి, చెయ్యొచ్చు. చెప్పండి మరి ఇవాళ మన టాపిక్.
1: హాలిడేస్ లో అయితే మేడం మా ఇంటికి పోయినా.

0: మేడం అమ్మోళ్ళ ఇంటికి పిలిచేవాడు నా పిల్లల్ని.
1: ఎక్కడ?
0: పులివెందుల మేడం మరి.
1: ఓకే.
0: అక్కడ ఉన్నాము. ఈత నేర్చుకున్నారు అంటే పెద్ద పిల్లలు లేండి, కొంచెం ఈత రాదు ఏమో అంటే వాళ్ళకి. ఈత నేర్చుకున్నారు. మాకు పొలాలు ఉన్నాయి మేడం.
1: ఈత ఎక్కడ నేర్చుకున్నారు? బావిలో లేకపోతే ఎక్కడ చెరువు లాంటిది అట్లా ఏమైనా ఉందా?
0: చెరువు ఉంది మేడం.
1: చెరువు ఉంది.
0: నాగలకుంట అని.
1: ఓకే.
0: ఉంది మేడం. అక్కడ నేర్చుకుంటాను పిల్లలు అంటే బేసిక్స్ అనమాట. అంటే మరి లోతుగా పోవాలంటే పోవచ్చు, వీళ్ళకి తెలియదు కదా.
1: అది రన్నింగ్ వాటర్ కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అది మనకు స్విమ్మింగ్ పూల్ అంటే కొంచెం పరిధి ఉంటుంది కాబట్టి.
0: అట్లా మేడం,
1: ఇది కొంచెం డేంజర్ కాబట్టి స్టార్టింగ్ చిన్న చిన్నగా. ఈత వచ్చిన తర్వాత ధైర్యంగా రన్నింగ్ వాటర్ లో వెళ్ళడానికి భయం ఉండదు అనమాట. జాగ్రత్త కూడా ఉండాలి కదా. ఇంకా అండి.
0: ఇంకా అంటే మేడం తర్వాత నాకు ట్రైనింగ్ ఉంది మేడం, ఇది టీచర్స్ కి, గవర్నమెంట్ టీచర్లకి. అక్కడ 1 వీక్ సరిపోయింది నాకు ధర్మవరం అప్ అండ్ డౌన్
1: చేసేదానికి.
0: నేను అక్కడ వదిలేసి వచ్చినాను పిల్లల్ని. ఇంకా వాళ్ళే మేడం,
1: అమ్మమ్మ తాతయ్య ఇంకా ఎవరెవరు ఉంటారు?
0: అన్నోళ్ళు,
1: మామ వాళ్ళు. పిల్లలకి మామలు అవుతారు అవునా?
0: అవును మేడం. మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ఉంటే, చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు, మా అన్న పిల్లలు, మేము.
1: దీనివల్ల పిల్లలకి బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు కూడా వస్తాయి కదా.
0: అవును మేడం, అందుకే అట్లా అప్పుడప్పుడు కలుస్తా ఉండాలి మేడం మనం.
1: అవును, మనమే తీసుకెళ్ళాలి కదా. మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళకి తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్, కానీ ఇవి నేర్పించాల్సింది మనమే కదా.
0: మనమే కదా. ఏం పేరు మేడం? పద్మలతనా మీరు?
1: నా పేరు మాధవి అండి.
0: మాధవినా మేడం?
1: ఇంకా చాలా సంతోషం అండి అనురాధ గారు. చెప్పండి.
0: అదే మేడం, నేను అంటే కొంచెము టైం కేటాయించాల్సింది, వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేడం కొంచెం లేట్ గా పోయినాము. లేదంటే మాత్రము కొంచెం బానే పోతాం మేడం ఊరికి.
1: వెళ్ళాలండి. అదేంటి, ఉన్న ఊరు కన్న తల్లి వంటిది అంటారు.
0: తల్లిని మర్చిపోకూడదు.
1: మనం ఎక్కడ ఉన్నా సరే మన మూలాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అక్కడ వాళ్ళందరినీ పలకరిస్తూ మనం కూడా మనమంటే ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది అనమాట. ఏదో మనం బ్రతుకు తెరువు కోసం బయటకు వస్తాం, కానీ మన ఊరే మనకు ఒక స్వర్గసీమలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అందరూ మన వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది అవునంటారా?
0: అంతే కదా మేడం. మా అమ్మ బాగా అందరు వచ్చినారని చెప్పేసి స్వీట్స్, కజ్జికాయలు, లడ్లు, అత్రాసెలు అన్ని బాగా చేసి పెడతాం.
1: సాంప్రదాయ స్వీట్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాం మనం. అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ ఊర్లోకి వెళ్తేనే అన్నమాట అవి దొరికేది మనకు.
0: మళ్ళీ బకెట్ నిండాక పంపిస్తుంది మేడం హాలిడేస్ లో పిల్లలు తినాలి అని చెప్పి. అక్కడ ఒక ఉంటే మహా అంటే 4-5 రోజులు 1 వీక్ ఉంటాం అంతే కదా.
1: తిరిగి మళ్ళీ హాలిడేస్ వచ్చేంత వరకు.
0: అవును మేడం, వచ్చేంత వరకు ఇంకేమన్నా ఇంట్లో
1: అమ్మమ్మ ప్రేమ అంటే అలా ఉంటది అనమాట, తట్టుకోలేము. అవునా?
0: అయిపోయినాయమా అంటే చాలు, ఇంక వెంటనే చేసి మా అన్న చేత పంపిస్తుంది.
1: అదే అంతేనండి వారి ప్రేమ, అలాగే ఉంటది.
0: అవును మేడం. అంటే మేడం ప్రపంచంలో అమ్మకి ప్రత్యామ్నాయం ఎవరు లేదనేది.
1: అవునండి, అందుకే మనకు కూడా ఎప్పుడు పుట్టిల్లి వైపే పరుగు తీస్తూ ఉంటుంది. అదే
0: కదా మేడం, ఒక కవి కూడా చెప్పినాడు కదా, పుట్టింటికి పోవాలంటే నా కాళ్ళకి రథాలు పరిగెత్తినాయని.
1: అవును, ఆడవాళ్ళకి ఎప్పుడు అటువైపే ఉంటుంది, ఎంత ఎక్కడ పోయినా సరే అక్కడికి పోతే హ్యాపీ అనమాట.
0: మా హస్బెండ్ ఎప్పుడు అంటుంటాడు మేడం, మా ఊరికి వచ్చిన తర్వాత నన్ను చూసి నీ ఇంటికి పోయినావు కదా, నీ మొహంలో కళ బాగా కనిపిస్తుంది, దిగిపడతాది,
1: దివాళి వెలిగినట్టు వెలిగిపోతుంటది అన్నమాట ఫేస్
0: అని చెప్తా అంటాడు మేడం. నేనే నార్మల్ గానే ఉన్నాను
1: అట్లేదు అన్నమాట, నార్మల్ గా
0: కనిపిస్తుంది అని చెప్తాడు. మరి నిజమే అబద్ధమో తెలియదు కానీ ఎప్పుడు అంటుంటాడు మేడం.
1: అబద్ధం ఏం కాదండి, నిజమే. ఎవరికైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే మొహం లైట్ లాగా వెళ్ళిపోతుంటది అన్నమాట.
0: అవును మేడం.
1: చాలా సంతోషం అండి అనురాధ గారు కార్యక్రమానికి కాల్ చేశారు. నమస్తే
0: మేడం.

శ్రోతలు పాట వింటున్నారు. హలో, బాగున్నారా? కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి ఈ వారం మన టాపిక్ ఏంటంటే, వేసవి సెలవులు పూర్తయిపోయాయి కదా, మరి మీరు మీ పిల్లలతో కలిసి ఎలా స్పెండ్ చేశారు, వారు చూసిన, మీరందరూ కలిసి చూసిన ప్రదేశాలు ఏంటి, వీటి గురించి మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 2255533, ఎస్టీడీ కోడ్ 08554 ఈ నెంబర్కి ఫోన్ చేసి

0: హలో హలో
1: హలో
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి? హలో నమస్తే, వినిపిస్తోందా అండి?
1: వినిపిస్తాను మేడం.
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వెంకటేశ్వరి మేడం.
0: వెంకటేశ్వరి, ఎక్కడి నుంచో
1: మేడం? తొగరగుంట మేడం.
0: తొగరగుంట ఎక్కడండి అది? కనగానపల్లి మండలం వస్తుంది, అనంతపురం. చెప్పండి వెంకటేశ్వరి గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: గొర్రెల కాపరి మేడం.
0: అయితే రేడియో బాగా వింటూ ఉంటారు మొబైల్లో కదా?
1: అప్పుడప్పుడు అట్లా వింటుంటాను మేడం.
0: అప్పుడప్పుడు వింటూ ఉంటారు. ఫోన్ బాగా చేశారు అయితే.
1: ఇప్పుడు నంబర్ చెప్తే ఏమో ఉండు, ఒక్కొక్కసారి చేసినాడు నంబర్ అయితే నంబర్ సార్ చూసుకొని చెప్తారా?
0: చాలా సంతోషం.
1: ఏమో ఉండని ట్రై చేసినాడు.
0: ఇది వరకు ఎప్పుడైనా మాట్లాడారా?
1: ఎప్పుడు మాట్లాడలేదు మేడం,
0: ఇదే తొలిసారి.
1: అవును మేడం.
0: చాలా సంతోషం అండి వెంకటేశ్వరి గారు, మొట్టమొదటిసారిగా మీరు అనంతపురం రేడియోలో మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారు చెప్పారు, మరి పిల్లలు ఉన్నారా మీకు?
1: లేదు మేడం, నేను మ్యారేజ్ చేసుకోలేదు మేడం.
0: ఇంకా మీరు వివాహిత కాదు, ఓకేనండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పిల్లలతో స్పెండ్ చేసింటారు కదా, హాలిడేస్లో ఎలా స్పెండ్ చేశారనే టాపిక్ గురించి అడుగుతున్నాను. మీరు ఇంకా వివాహం కాలేదన్నారు కాబట్టి. సరే, మీ ఇంట్లో పిల్లలు ఉంటారా?
1: ఉన్నారు మేడం.
0: ఎవరు?
1: లడ్డూను బిల్లును.
0: ఎవరు వాళ్ళు? ఎవరు అంటే అన్న పిల్లలు, అక్క పిల్లలు అట్లా?
1: అక్క పిల్లలు మేడం.
0: అక్క పిల్లలు,
1: అక్క పిల్లలు, చెల్లెలు పిల్లలు.
0: వాళ్ళు వచ్చారా మీ ఇంటికి?
1: అవును మేడం.
0: ఏం చేశారు, ఎలా వారితో గడిపారు, వారికి ఏం చేసి పెట్టారు, ఏం
1: చదువుతారు?
0: సాంప్రదాయకరమైన వంట అనంతపురం అనగానే మనకు ఓలిగా బజ్జి, ఇవే ఫేమస్ కదా. వాళ్ళంతా ఎక్కడుంటారు?
1: వాళ్ళంతా లడ్డు వచ్చేసి మౌంటేశ్వర స్కూల్లో చదువుతున్నాడు,
0: అనంతపురం.
1: ఇక్కడ మేడం గొల్లపల్లి దగ్గర.
0: ఓకే.
1: చిన్న అబ్బాయి వచ్చేసి బిల్లు వచ్చేసి ఈడ నూతమడుగు, తన్ని వచ్చేసి ఖాళీగానే ఉంటాడు, విన్నేను ఖాళీగానే ఉంటారు చిన్నపిల్ల వాళ్ళు. తెలీదు విన్నీకి, తెలీదు ఇంటి దగ్గరే మా దగ్గరే ఉంటుంది. కోప మధ్య రచ్చ గొడవ చేస్తాడు మేడం
0: పిల్లలతో బాగా. ఇవాళ మీకు హాలిడేస్ అన్ని గడిచిపోయి ఉంటాయి.

0: వాళ్ళతో అంతా.
1: అవును మేడం.
0: సరదాగా సందడిగా వాళ్ళు ఉంటే టైం అయితే, అప్పుడే హాలిడేస్ అయిపోయినాయని వాళ్ళకి బాధగా ఉంటుంది. తల్లిదండ్రులకు
1: అవును
0: కూడా, అప్పుడే హాలిడేస్ అయిపోయి స్కూల్ తెరుస్తున్నారు అమ్మయ్య అనిపిస్తుంది.
1: అవును మేడం,
0: పిల్లలు అల్లరి,
1: చాలా అల్లరి మేడం.
0: అల్లరి వాళ్ళే కదండి, పిల్లలే కదా చేసేవి, మనం చేయలేం
1: ఇప్పుడు
0: కదా.
1: అడిగి తిరుక్కొని పోతాము. ఇసంది గొర్రెలు ఎట్లా రోపించినా, ఏం చేసినా, కంపలు దక్కినా, మన ముళ్ళు దక్కినా, ఏం చేసినా, మనం అసలు టైం తినకపోయినా, ఏం చేసి ఇంటికి పోయినా అంటే పిల్లలను చూస్తే అంత సంతోషం అయిపోతుంది.
0: అవునులేండి, అంత మర్చిపోతాం శ్రమ అంతా కదా. మరి ఈవినింగ్ మరి మీ పని అయిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేసేవాళ్ళు వాళ్ళతో కలిసి? మీరు
1: వాళ్ళతో కలిపా ఇంకేం మేడం, నాకు అసలు టైం ఉండదా.
0: టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఆట అంటే ఏమన్నా ఆటలు ఆడిస్తారా? అట్లా
1: టీవీ చూస్తా అంటాం మేడం,
0: టీవీ అందరు కలిసి టీవీ
1: టీవీ చూస్తా అంటాము, పిల్లలతో అట్లా గిల్లడము ఇట్లా గిల్లడము.
0: ఓకే, చాలా సంతోషం అండి.
1: పిల్లలు నాకు పిల్లలు అయితే నాకు ఒక్క నిమిషంగా నెచ్చిపెట్టబుద్ది కదా, అంటే మనకు టైం ఉండదు కదా వాళ్ళ దగ్గరే మనం స్పెండ్ చేసేసి.
0: అవునులేండి, చాలా సంతోషం అండి. వెంకటేశ్వరి గారు వింటూ ఉంటారు అనంతపురం ప్రోగ్రామ్స్ అన్ని, కార్యక్రమాలన్నీ ఇలాగే వింటూ ఉండాలి. మీరు కాల్ చేస్తూ ఉండాలి, మీ అభిప్రాయం తెలియచేస్తూ ఉండాలి. సరేనా, చాలా చాలా సంతోషం అమ్మా. నమస్తే.
1: సాంగ్ మేడం
0: చెప్పండి. చూస్తాను, వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, చాలా సంతోషం అమ్మా. నమస్తే. హలో, హలో, హలో, నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ వాయిస్ క్లారిటీగా లేదండి. మళ్ళీ హలో, మళ్ళీ ప్రయత్నిస్తారా? మీ వాయిస్ క్లారిటీగా లేదు, గరగరా అనిపిస్తోంది.

0: హలో
1: హలో మేడం.
0: హలో, నమస్తే అండి. కార్యక్రమానికి
1: స్వాగతం
0: అండి.
1: శుభ సాయంత్రం. శుభాకాంక్షలు మేడం.
0: శుభ సాయంత్రం. ఇవాళ
1: హలో మేడం.
0: హలో, బాగున్నారా? మహిళా కార్యక్రమం కదా, మా మహిళా శ్రోత కోసం క్షమించాలి.
1: హలో
0: హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నామండి.
0: మీ పేరు?
1: ఎక్కువగా మీ రేడియో వింటుంటాము మిమ్మల్ని.
0: మీ పేరు చెప్తారా?
1: చెప్పండి మేడం.
0: మీ పేరు?
1: హలో,
0: మీ పేరు చెప్పండి.
1: వాయిస్ కట్ అవుతుంది మేడం.
0: మీ పేరు? మీ పేరు చెప్పండి.
1: హలో
0: హలో, మీ పేరు చెప్పండి, నాకు వినిపిస్తోంది. హలో,
1: ఇప్పుడు చెప్పండి మేడం.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి?
1: అనంతపురం జిల్లా మేడం, రేకలకుంట గ్రామం.
0: మీ పేరు?
1: కృష్ణకుమారి మేడం.
0: కృష్ణకుమారి గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: మేము వ్యవసాయం, గొర్రెలు, పొలాలన్నీ ఉన్నాయి మేడం, ఆవులు.
0: అవన్నీ చేస్తూ ఉంటారు. చెప్పండి. వేసవి సెలవు
1: చేసుకునే వాళ్ళ మేడం.

0: పిల్లలు ఉన్నారా? హాలిడేస్ ఎలా గడిపారు? సమ్మర్ హాలిడేస్ పిల్ల
1: హలో,
0: స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో?
1: చెప్పండి మేడం.
0: స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా మీ ఇంట్లో? వినిపిస్తోందా నా మాట?
1: వినపడలేదు మేడం. ఇది
0: నేనేం ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి మేడం.
0: మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా?
1: ఉన్నారు మేడం.
0: మరి హాలిడేస్లో ఎలా స్పెండ్ చేశారు మీరు పిల్లలతో?
1: మాకు చాలా రచ్చరచ్చగా ఉంటుంది మేడం మా పిల్లలు. మేము
0: ఏం చదువుతున్నారు పిల్లలు?
1: యూకేజీ, ఎల్కేజీ, థర్డ్ క్లాస్.
0: చాలా పెద్ద పిల్లలు అయితే.
1: పెద్ద పిల్లలు మేడం.
0: మరి
1: హాలిడేస్ వస్తే మాకు
0: కాదు, అదే అల్లరంతా అల్లరంతా ఇంట్లోనే ఉంటది అన్నమాట కదా. అల్లరంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది.
1: చాలా చేస్తారు మేడం.
0: ఏం చేశారు హాలిడేస్ లో పిల్లలు?
1: ఏం చేస్తారు మేడం, మాకు వ్యవసాయం కదా మేడం. గొర్రెల కాటికి, తోట కాటికి
0: పనులు తీసుకెళ్తున్నారు. ఏం పంటలు వేశారు పొలంలో?
1: హలో,
0: పొలంలో ఏం పంటలు వేశారు?
1: హలో,
0: వినిపిస్తోందా అండి? నాకు వినిపిస్తోందండి మీ మాట. మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు? కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి.
1: పక్కకు వచ్చాను మేడం, టవర్ లేకి రావాలని కాల్ కలిసింది అనేసి ఈరోజు.
0: మీ గొంతు నాకు వినిపిస్తోంది.
1: అవును మేడం.
0: హలో,
1: చెప్పండి మేడం. వినిపిస్తుంది.
0: చెప్పండి పిల్లలు. పిల్లలతో ఇంకా ఏమేమి చేశారు హాలిడేస్ లో? అంటున్నా పొలంలో ఏం పనులు, ఏమైనా పనులు నేర్పిస్తారా?
1: పొలంలో మాకు ఎక్కువ ఆకుకూర మేడం. ఇక్కడ
0: ఆకుకూరలు పండిస్తూ ఉంటారు. ఇంకా
1: ఆకుకూర ఎక్కువ.
0: ఓకే, ఇంకా
1: ఏదన్నా కూరగాయలు
0: అవి ఎక్కువ వేస్తూ ఉంటారు. మీకు రేకులకుంట అక్కడే రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, అందుకోసం అవి వేస్తూ ఉంటారేమో పంటలు. సరేనండి. కృష్ణకుమారి గారు, ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు చాలా సంతోషం అండి. నమస్తే.
1: చాలా సంతోషం మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే.

హలో హలో హలో నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? రేడియో కొంచెం దూరంగా రండి. మీ ఫోన్, మీ వాయిస్ క్షమించాలి, ఎందుకో కట్ అయిపోతుంది.

0: హలో హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు ఎక్కడ
1: హలో
0: నుంచి?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్తారా?
1: మా పేరు సుగుణ మేడం.
0: ఎక్కడి నుంచి?
1: గొట్టుకూరు నుంచి.
0: గొట్టుకూరు నుంచి. సుగుణ గారు ఏం చేస్తూ ఉంటారు?
1: మేము వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి పిల్లలు వేసవి సెలవుల్లో ఏం చేశారు పిల్లలతో?
1: ఏం చేయలేదు మేడం, మేము తోట పని చేసుకోవాల్సిందే కదా, ఎక్కడ మేడం.
0: తోట పని చేసుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకెళ్తారా మరి పొలానికి?
1: ఎక్కడ తీసుకెళ్ళాం మేడం, చదువుకుంటున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సెలవులు నుంచి.
0: అదే, సెలవుల్లోనే పిల్లలతో ఏం చేశారు అని అడుగుతున్నా.
1: ఏం చేయం మేడం, వాళ్ళు ఎండ కదా, ఇంట్లోనే ఉంటారు, ఎక్కడ రాడ.
0: అలా అయితే ఎలా, ఏదో ఒకటి నేర్పించాలి కదా హాలిడేస్ లో కూడా. చదువుతో పాటు ఇంకా వేరే పనులు కూడా నేర్పిస్తే మనకు కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది, మనకు కూడా చేతికి సాయంగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఏం చదువుతుంటారు, ఏ తరగతి?
1: బీటెక్ లాస్ట్. ఇప్పుడు సెలవులు అయిపోయాక లాస్ట్ సంవత్సరం మేడం.
0: అట్టయితే వారికి సెలవులు తక్కువే ఉంటాయి అన్నమాట.
1: తక్కువే ఉంటాయి మేడం, 10 రోజులు అయింది వచ్చి పోతాడు.
0: ఓకేనండి, ఇంకా చాలా సంతోషం అండి కార్యక్రమానికి కాల్ చేశారు సుగుణ గారు. నమస్తే అండి. నమస్తే.

0: హలో హలో, నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి? హలో, వాయిస్ సరిగా వినిపించట్లేదు, కరకరకరా అంటుంది. మీరు ఎక్కడున్నారో మరి, సిగ్నల్ సరిగా ఉన్నట్టు లేదు. ఎక్కడో, ఇప్పుడు ఇంకొంచెం ముందుకో పక్కకో రండి. మీ సిగ్నల్ సరిగా ఉన్నట్టు లేదు. చెప్పండి చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇమాంబి, అనంతపురం భాగ్యనగర్ నుంచి. చెప్పండి ఇమాంబి. ఇమాంబి, హలో హలో ఇమాంబి గారు, వినిపిస్తోందా? సిగ్నల్ కట్ అవుతుంది. మీరు ఎక్కడో ఒక పాయింట్లోనే ఉండి మాట్లాడండి. చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కదా. చెప్పండి, పిల్లలు హాలిడేస్లో ఎలా స్పెండ్ చేశారు పిల్లలతో? ఇమాంబి గారు, హలో.
1: బాగున్నారా మేడం మీరు?
0: నేను బాగున్నాను. మీరు బాగున్నారు కదా? ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. నేను కూల్గానే మాట్లాడుతున్నా, మీరు కూడా కూల్గా మాట్లాడండి. ఓకేనా? ప్రస్తుతం మన ఇద్దరం ఫ్రెండ్స్ ఒక 1 మినిట్ వరకు. ఓకేనా? ఏం చేస్తుంటారు ఇమాంబి గారు?
1: ఇంట్లోనే మేడం.
0: ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ గా ఉంటారు, మిషన్ కుడుతూ ఉంటారు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా?
1: ఇచ్చారు మేడం. ఊరు పోయేసినాము.
0: ఎక్కడికి వెళ్ళారు?
1: అరే దాదాపాడు మేడం, దర్గా పోయింది.
0: దర్గా పోయినారు. ఎన్ని రోజులు?
1: 3 రోజులు మేడం.
0: 3 రోజులే. తర్వాత?
1: లేదు మేడం, మన పిల్లలు వేసినాము అంతే, ఇంక ఇక్కడ పోలే.
0: ఇంకెక్కడికి పోలేదు. ఇంకా ఏమేం చేశారు పిల్లలతో కలిసి హాలిడేస్ లో? ఊరికి వెళ్ళారు.
1: ఊర్లో వేసినాము ఇంక అంతే, ఆడుకుంటారు.
0: ఆడుకోవడం. ఏం ఆటలు ఆడుకున్నారు పిల్లలు? ఏ క్లాస్ చదువుతున్నారు?
1: బాబు సెకండ్ మేడం, పాప ఫస్ట్.
0: ఫస్ట్ సెకండ్ చదువుతున్నారు.
1: ఇంకా పాప ఇంకా ఏం లేదు.
0: రేపటి నుంచి స్కూల్స్ కదా?
1: రేపు పంపించాలి మేడం.
0: రేపటి నుంచి పంపించాలి. చాలా సంతోషం అయితే. హాలిడేస్ అయిపోయినాయని మీకు అనిపిస్తోంది, పాపం వాళ్ళకి మాత్రం రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి అని బాధ అనిపిస్తుంది కదా.
1: థ్యాంక్ యూ మేడం.
0: చాలా సంతోషం అండి. ఇమాంబి గారు నమస్తే.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? గట్టిగా మాట్లాడండి. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నా పేరు భారతి మేడం.
0: ఎక్కడి నుంచి? అనంతపురమే.
1: ఇక్కడ మేడం, ఆదిమూర్తి నగర్.
0: ఆదిమూర్తి నగర్. ఏం చేస్తూ ఉంటారు భారతి గారు? హౌస్ వైఫ్. మరి పిల్లలతో సమ్మర్ హాలిడేస్ ఎలా గడిపారు? తొందరగా గడిచిపోయింది. ఏం అల్లరేం లేదు అయితే. మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 1 వీక్లో కొంచెం చల్లబడిపోయింది. ఇంకా ఏమేమి వంటలు చేశారు? పిల్లలతో ఏం స్పెండ్ చేశారు? ఎక్కడికి వెళ్ళారు?
1: ఇక్కడికి వెళ్ళలేదు మేడం, ఎండలు ఎక్కువగా ఉంటే. మా నాన్న వాళ్ళని ఇక్కడికి తీసుకున్నాం
0: అన్నమాట. నాన్న వాళ్ళది ఏ ఊరు?
1: నాన్న వాళ్ళది కడప డిస్ట్రిక్ట్ మేడం.
0: కడప జిల్లా. కడప జిల్లా ఏ ఊరు అండి?
1: ప్రొద్దుటూరు.
0: ప్రొద్దుటూరు. అక్కడి నుంచి నాన్న వాళ్ళని ఇక్కడికి పిలిపించారు తాతయ్య వాళ్ళు. అయితే తాతయ్య వాళ్ళతో
1: పిల్లలు వెళ్తూ ఉంటాం, వాళ్ళు కూడా రావాలి కదా.
0: అది కూడా మంచిది, చాలా మంచి పని చేశారు తాతయ్య వాళ్ళతో. పిల్లలు
1: పిల్లలు ఎక్కడికి వెళ్ళారు మేడం? పాపం వాళ్ళు కూడా అత్త వాళ్ళ ఊరు చూడాలి అని ఉంటుంది కదా.
0: కరెక్ట్, కరెక్టే లేండి. మంచి,
1: ఎప్పుడు వెళ్తే రొటీన్ కదా.
0: కాబట్టి ఈసారి వాళ్ళని రమ్మన్నారన్నమాట.
1: వాళ్ళకి కూడా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళామని హ్యాపీ ఉంటుంది. ఎప్పుడైనా కూడా అదొక స్వీట్ మెమోరీస్ లాగా ఉంటుంది.
0: కరెక్ట్, కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అయితే ఏం ఎలా స్పెండ్ చేశారు? అయితే గడిచిపోయినాయి అన్నమాట
1: టైం. చేస్తాం మేడం, ఇదివరకు పర్లేదు మేడం. బయటకి అంటే ఎక్కడికి వెళ్ళలేదు మేడం, ఈసారి ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట టూర్కి.
0: సరేనండి, చాలా సంతోషం. ఇలాగే మీరు ఫోన్ చేస్తూ ఉండండి, ఆకాశవాణితో మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా భారతి గారు? నమస్తే అండి. నమస్తే
1: మేడం.

0: శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. మరి ఈనాటి మన కార్యక్రమానికి కాల్ చేశారు అనంతపురం జిల్లా ముదిగుబ్బ నుండి అనురాధ గారు, కనగానపల్లి తొగరకుంట నుంచి వెంకటేశ్వరి గారు, అనంతపురం రేకులకుంట నుంచి కృష్ణకుమారి గారు, గొట్కూరు నుంచి సుగుణ గారు, అనంతపురం భాగ్యనగర్ నుంచి ఇమాంబీ గారు, అనంతపురం ఆదిమూర్తి నగర్ నుంచి భారతి గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: ఆకాశవాణి.

ఎం విద్యుల్లత గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

నా చిన్నతమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు.

0: యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ తెలిపారు. వార్తల వివరాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్ధార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యాబోధన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మాకు పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే తండ్రి లేదో తల్లి లేదో ఏదో పరిస్థితుల్లో మేము కూడా ఆ హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎంఎల్ఎస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఇన్ని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో అది చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనాకాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలని ఒక ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థుల వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం డిఎస్సి పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు

0: విలేకరులతో మాట్లాడుతూ 2025 డిఎస్సిపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సి నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిరసించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సి ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజీజ్ హైన్ మాట్లాడుతూ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రపురంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విమానయాన రంగం అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురంధేశ్వర్ వివరిస్తూ,
1: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్2 టియర్3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
0: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా విధుల్లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె విట్రి సెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కార్యక్రమం అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి,

ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಣ ಕೆ ಶ್ರುತಿ ಪ್ರಿಯಾಂಕ. 7:45 ವಿಕಸಿತ್ ಭಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ప్రసారమవుతుంది మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుండి. 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శోభారాణి బృందం

కేంద్రం నుండి 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శోభారాణి బృందం పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ, 10:00 విరాట్ నాటిక వింటారు. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. 11:00 చిత్రసీమ. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసార వివరాలు. రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ ప్రణవ శ్లోక స్తుతి భక్తి గీతాలు వింటారు. 6:30 వినతగు మాట వ్యాఖ్యాత శ్రీ మహమ్మద్ అజ్మతుల్లా గారు. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి సంరక్షణ ఈ అంశం గురించి మడకసిర అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ జి మురళీకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళ, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు గురించి సీనియర్ గైనకాలజిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య. రేపు ఉదయం 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 వేమన విశ్వదృష్టి ఈ అంశం గురించి శ్రీ ఎలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 6వ భాగం వింటారు ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ గురించి క్విజ్ కార్యక్రమం ఉంటుంది. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 వడ్లగింజలో బియ్యపు గింజ నాటికి వింటారు, రచన శ్రీ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత

ఉక్త కార్యక్రమంలో శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మిగార్ల సాక్సఫోన్ ద్వయం వింటారు. 10 గంటలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు, 11 గంటలకు చిత్రసీమ, రేపు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి నవరాత్రి చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట. కొసరాజు సాహిత్యానికి సంగీతం అందించారు టి. చలపతిరావు.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు, ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమ అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మృగం చిత్రం నుండి ఈ పాట.

0: మీరు విన్న ఆ పాట నువ్వే కావాలి చిత్రం కోసం కోటి సుజాత బృందం పాడిన పాట విన్నారు. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు విన్న ఆ పాట మంచి మనసుకు మంచి రోజులు చిత్రం కోసం ఘంటసాల గారి స్వీయ స్వరకల్పనలో సముద్రాల జూనియర్ సాహిత్యం అందించిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మల్లీశ్వరి చిత్రం కోసం కుమార్ సను సునీత పాడిన ఈ పాట

పట్టుకుంటే 10,000 చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన దాశరథి, సంగీతం టి చలపతిరావు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 7:00. ఇప్పుడు విందాం లలిత గీతం.

వి విజయలక్ష్మి గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే

0: ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయసు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్ధిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మీటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్ధిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న భారత్ మీడియా సమావేశం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్.

గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగ ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకు గాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి, వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని

0: उत्तर प्रदेश। శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లీశ్వరి గారు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 0855. వినే ముందుగా ప్రకటనలు.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: లిస్ట్ చేశారు చూపిద్దామని. ఇందాక
3: రైతు సోదరులకు నమస్కారం. హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, పంటల రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎన్ మల్లీశ్వరి గారు సమాధానిస్తారు. రైతు సోదరులు వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు మేడంను అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
3: ఈ హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.
2: నమస్తే అండి.
3: మల్లేశ్వరి గారు, ఇప్పుడు ఖరీఫ్ మొదలవుతోంది, చాలా చోట్ల సేద్యాలు కూడా చేసుకున్నారు, ఎలాంటి పంటలు అయితే అనుకూలంగా ఉంటాయి వర్షాధారంగా ముఖ్యంగా?
2: మనకి ఇప్పుడు ఈసారి నైరుతి ఋతుపవనాలు మనకి 4 తారీఖు నుంచి మన జిల్లాలో వచ్చాయండి. అయితే ఇక్కడ వర్షపాతం ఆధారంగా ఎక్కువగా మనం అనంతపురం సత్యసాయి జిల్లాల్లో పంటలు సాగు చేస్తూ ఉంటాము. వర్షాధారంగా మన ముఖ్యమైన పంటలు చూసుకున్నట్లయితే కనుక వేరుశనగ, కంది, తర్వాత ఆముదము, మొక్కజొన్న వేస్తాము. ఇంకా మిల్లెట్ క్రాప్స్, కొర్ర, సజ్జ, జొన్న, ఇవన్నీ కూడా రైతులు సాగు చేస్తూ ఉంటారండి. ఇంకా నల్ల నేలల్లో అయినట్లయితే కనుక పత్తి పంట కూడా సాగు చేస్తూ ఉంటారు
3: వర్షాధారంగా.
2: వర్షాధారంగా
3: అంటే గతంతో పోలిస్తే ఈసారి ఈ వేరుశనగ అంటే మామూలుగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మేడం ఫోన్ కాల్ వస్తుంది.
2: ఓకే అండి.
3: హలో.
4: హలో, నమస్కారం సార్.
3: నమస్తే అండి. ఎరుస్వామి రెడ్డి గారు మేడంతో మాట్లాడండి.
2: నమస్తే, చెప్పండి అండి.
4: నమస్కారం మేడం. మల్లేశ్వరి మేడం.
2: నమస్తే అండి, చెప్పండి.
3: ఎక్కడి నుంచి అండి మీరు?
4: మొక్కజొన్న పెట్టొచ్చున్నా మేడం.
2: మొక్కజొన్న మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చండి. అయితే మనకి ఇప్పటి వరకు వర్షాలు బాగా కురిసిన ప్రాంతాలలో అయితే కనుక దుక్కి అయింది, పొలమంతా కూడా తయారు చేసుకొని ఉన్నారు. అయితే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే మనకి వర్షం వస్తుందో, మంచి వర్షం అంటే 20-25 మిల్లీమీటర్లు పైన, ఇప్పటికి మామూలుగా ఏం చెప్తామంటే వర్షాధార పంటలు ఋతుపవనాలు వచ్చిన తర్వాత 50 మిల్లీమీటర్లు వర్షం వచ్చిన తర్వాతే వెయ్యండి అని చెప్తాము. ఇప్పుడు మన జిల్లాలో అంత వర్షపాతం అయితే వచ్చిందండి చాలా వరకు ప్రాంతాల్లో. ఇప్పుడు నెక్స్ట్
4: చెప్పండి. రోజు వాన వస్తుంది మేడం.
2: అవునండి, వస్తుంది. ఇప్పుడు ఇంకా
3: ఎక్కడండి, ఏ ఊరు?
2: బొమ్మేపర్తి. అవునండి. ఇప్పుడు ఇంకా మీరు వేసుకోవచ్చండి. అవునండి, అవును, వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఇంకా పంట
4: మేడం, ఇప్పుడు నారబోయేలో విత్తనాలు ఏమన్నా ఇస్తారా మేడం? సబ్సిడీ గవర్నమెంట్
2: గవర్నమెంట్ సబ్సిడీతో
3: అడుగుతున్నాడు.
2: గవర్నమెంట్ సబ్సిడీతో అయితే గనక మనకి మీ దగ్గర వ్యవసాయ అధికారిని సంప్రదించండి. అలా కాకుండా విత్తనాలు యూనివర్సిటీలో విత్తనాలు కావాలి అంటే మంచి రకాలు అంటే మనకి, అవునండి, అది కొత్త రకాలు మన జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తుంది NDLR 7 BPT 5204 వరిలో.

0: బీపీటీ 52/4 ముందు నుంచి రైతులు సాగు చేస్తుంది. ఆ విత్తనాలు ప్రజెంట్ కృషి విజ్ఞాన కేంద్రంలో అయితే అయిపోయాయండి. అయితే రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఇప్పుడు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఫౌండేషన్ విత్తనం రెడ్డిపల్లిలోనేనండి. రెడ్డిపల్లి ఇస్తున్నారండి. ఆల్రెడీ మేము ఒక 152 క్వింటాల విత్తనాలు అమ్మేసాం కూడా. వడ్లు అయిపోయింది స్టాక్ మా దగ్గర, కేవీకేలో అయిపోయింది. రీసెర్చ్ స్టేషన్లో బీపీటీ 52/4, NDLR 7 రెండు రకాలు కూడా ఉన్నాయండి.
1: ఎంత మేడం ప్యాకెట్?

0: పచ్చిరొట్టె ఎరువులు.
1: అవునండి, ఇప్పుడు నవధాన్య అనే దానికంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి 30 రకాల 31 రకాల విత్తనాలని కలిపి మనము భూమికి వేసి దాన్ని పచ్చి రొట్టెగా దున్నేస్తే గనక అన్ని ఎరువు పోషకాలు మొక్కలకి భూమికి అందుతాయి అని చెప్పి, భూమి బాగవుతుంది అని చెప్పి ఇది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ అని చెప్పి ఇస్తున్నారండి. ఇవి డిపార్ట్మెంట్ వారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే మన దగ్గరలో అయితే గనక యాగంటిపల్లిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇది సప్లై చేస్తున్నారండి. ఇది 15 కేజీల విత్తనం ఉంటుంది దానిలో అన్ని కలిపేసి.
0: ఒక ఎకరాకి మేడం?
1: ఒక ఎకరాకి 15 కేజీలు. దానిలో ముఖ్యంగా మన వడ్లు దగ్గర నుంచి మొక్కజొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు ఇలాంటి అన్ని రకాల పంటలు, ఆముదము, పెసలు, మినుములు, అలసందలు, నువ్వులు, ఆవాలు, ఇలా పిల్లి పెసర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, అంటే మనకి భూమిలోకి ఏదైతే సత్తునిస్తుందో ఆ పంటలన్నిటితో పాటు కూరగాయల విత్తనాలు కూడా ఉంటాయండి. ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఉంది మన దగ్గర, రెడ్డిపల్లిలో లేదండి, కానీ మనకి యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. అవి వాళ్ళు తయారు.
0: యాగంటిపల్లి కాంటాక్ట్ నంబర్ ఏదైనా ఉందా మేడం?
1: యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం అండి. యాగంటిపల్లి అంటే కర్నూలు, నంద్యాల జిల్లా, బనగాలంపల్లి మండలంలో ఉంటుంది అది. ఇక్కడ లేదండి, ఇక్కడ మన దగ్గర కృషి
0: ఇంకో సౌలభ్యం ఉందండి. అంటే మేడం ఇప్పుడు ఎవరైనా రైతులు అంత దూరం పోలేని స్థితిలో
1: ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే గనక అమౌంట్ డబ్బులు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపిస్తే వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారండి. ఏపీఎస్ఆర్టీసీ, ఏఎన్ఎల్ ట్రాన్స్పోర్ట్లో తెల్లవారికే విత్తనం వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది లేదు. ఆ విత్తనాలు అయితే అందుబాటులో ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు 40 రోజులు 45 రోజుల వరకు పండించుకుని అది పంట పచ్చి రొట్టెగా కలిదిన్నుకోవచ్చు. లేదు పంటని కావాలి అనుకుంటే కనుక అన్ని రకాల పంటలు కూడా ఉంటాయి కాబట్టి ఆదాయం వస్తూ ఉంటుంది అన్న ఉద్దేశం దీంతో.
2: పంట మార్పిడికి ఉంటుంది ఇట్లా,
1: పంట కావాలంటే కోసుకొని గింజలు కూడా తీసుకోవచ్చు.
0: సరే అండి, హరిశ్రామ్ రెడ్డి గారు
2: తెలియజేసినందుకు మా రేడియో ద్వారా థ్యాంక్స్ మేడం.
1: సంతోషం అండి.
0: హలో, హలో,
3: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం, హరినాథ్ రెడ్డి సార్.
0: హరినాథ్, బాగున్నామండి. మేడం తో మాట్లాడండి, హరినాథ్ రెడ్డి గారు.
3: మేడం నమస్కారం. మేడం
1: నమస్తే, చెప్పండి అండి.
3: మేడం ఇంత ముందు మేడం ఆర్గానిక్ పంట అని కొద్దిగా మా సైడ్ వేస్తుంటది మేడం, ఎమ్మూరు అవుతల.
1: ఓకే అండి.
3: అది పొట్టి బియ్యం ఎర్రగా ఉంటుంది చూడండి, అవి ఏమన్నా దొరుకుతాయా మేడం?
1: ఎర్ర బియ్యం అంటే చెన్నంగి వడ్లు ఉన్నాయి దానిలోనే. ఇంకా ఇప్పుడు పుల్లకారు, నవారా, కొంచెం దేశీ రకాలు, వడ్లు రకాలండి అవి. నవారా కొంచెం ఎరుపుగా నల్ల రకం నల్ల బియ్యం లాగా వస్తాయి. దానిలో కులకర్ అని చెప్పేసి, చెన్నంగి, ఇవన్నీ కూడా ఎర్ర బియ్యం ఉన్నాయండి. వాటిలోనే బాపట్ల పరిశోధన స్థానం నుంచి కూడా నల్ల బియ్యం రకాలు కూడా రిలీజ్ అయినాయి. ఉన్నాయండి, రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి.
0: ఏదండి?
1: 120 రోజులు. 120 రోజులు ఉంటుందండి.
0: 120 రోజులు అండి. 120 రోజులు.
1: 120 రోజులు. పొట్టి పొట్టిగా ఉండే రకాలు కూడా ఉన్నాయండి. మీరు కర్నూలు, యాస్పరి అన్నారు కదా, కర్నూలు జిల్లా అన్నారు కదా, మీకు దగ్గరలో అయితే గనక బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ఉందండి. అక్కడ, అవును, అక్కడ అక్కడ అక్కడ కనుక్కోండి అండి ఒకసారి. నంద్యాలలో కూడాను మద్దిలేటి గారు అని ఒక ఫార్మర్ ఉన్నారు, ఆయన కూడా దేశీ వెరైటీస్ అన్ని కూడా పండిస్తున్నారు, అక్కడ కూడా కనుక్కోవచ్చు మీరు.
3: సరే మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మేడం ఒకప్పుడు రాయలసీమ అంటే వేరుశెనగకి కేరాఫ్ అనమాట, కానీ ప్రస్తుతం రాను రాను తగ్గిపోతుంది. కాల్ వస్తుంది మేడం, మళ్ళీ మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: శ్రీనివాస నాయక్, పావని మండలం.
0: శ్రీనివాస నాయక్ గారు, మేడంతో మాట్లాడండి.
1: నమస్తే శ్రీనివాస నాయక్ గారు, చెప్పండి.
3: మేడం మేము ట్రిప్ కింద కంది వేయాలి అనుకున్నాం మేడం.
1: ఓకే అండి.
3: అది అడుగు సాలు 4 అడుగులు ఉంది.
1: ఓకే,
3: నాటుకోవచ్చు మేడం?
1: నాటుకోవచ్చు అండి, నాటుకోవచ్చు. అవునండి. ఇప్పుడు మీరు డ్రిప్ కింద వేయాలి అనుకుంటే కనుక LRG 52, LRG 133, సౌభాగ్య అని 2

0: కొత్త రకాలు ఉన్నాయండి మన దగ్గర. మంచి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల్ వరకు దిగుబడి కూడా తీసుకున్నారు గత సంవత్సరం రైతులు. ఇంకా మీకు ట్రిప్ కింద వేస్తామని అంటున్నారు కాబట్టి చక్కగా వేసుకోవచ్చండి. మీరు 175 నుంచి 180 రోజులు పంటకాలం అండి.
1: 6 నెలలు.
0: ఒకవేళ అది కాకుండా ఇంకా తక్కువ పంటకాలంలో కావాలి అనుకుంటే కనుక పిఆర్జీ 176 ఉజ్వల అనే రకం కూడా ఉంది, అది కూడా పెట్టుకోవచ్చు. అదైతే అది 170 రోజుల వరకు, 165 నుంచి 170 రోజుల వరకు వస్తుందండి. ఒక 20 రోజులు గ్యాప్ ఈ రెండింటికి కూడా.
2: అంటే ఈ తక్కువ కాల పరిమితికి ఇప్పుడు పిఆర్జీ అన్నారు,
0: అవునండి,
2: దిగుబడి దృష్ట్యా ఏమన్నా కొద్దిగా ఏమైనా తేడా వస్తుంది మేడం?
0: అంటే సాధారణంగా అండి ఎప్పుడైనా మనకి తక్కువ కాల పరిమితి ఉన్న రకాలు ఎక్కువ కాల పరిమితి రకాల కంటే కొద్దిగా దిగుబడిలో తేడా ఉంటుంది. తర్వాత తక్కువ కాల పరిమితి ఉన్న రకాలు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాధారంగా ఎర్ర నేలల్లో అయితే కనుక తక్కువ కాల పరిమితి మధ్యస్థ కాల పరిమితి ఉన్న రకాలు వేసుకోమంటాము. అదే నల్ల నేలలు, కొంచెం బరువైన నేలలు, నీటిని బాగా పట్టుకునే నేలలు, నీటి సౌకర్యం ఉన్న చోట అయితే కనుక లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ కి వెళ్ళినా గానీ మంచి దిగుబడులు వస్తాయండి. మీద ఎర్ర నేల ఉంది, గర్ప నేల, నీటి వసతి ఉంది అన్నారు కదా, అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే రకము. తర్వాత మనకి మిషన్తో కోసుకోవడానికి కూడా బాగుంటుంది, కొమ్మలు బాగా వస్తాయి, ఎత్తు పెరుగుతుంది, మంచి దిగుబడి కూడా వస్తుందండి. అది మీరు ఎల్ఆర్జీ 133 అనే రకం ఉంది, అది ఎండు తెగులు, వేరే తెగులు ఈ రెండు కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఆ రకం సాగు చేసుకోండి, లేదు అంటే పిఆర్జీ 176 ఉజ్వల ఈ రెండిట్లో ఏదైనా కానీ మీరు తీసుకొని వేసుకోవచ్చు. విత్తనాలు కావాలంటే కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో అందుబాటులో ఉన్నాయండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు మేడం, మనం వేరుశనగ గురించి మాట్లాడుతున్నాం. అంటే దేశంలోనే మన అనంతపూర్ డిస్ట్రిక్ట్కి పేరుందన్నమాట వేరుశనగ, ఎందుకు రాను అంటే తగ్గిపోతుంది క్రమేపీ
0: తగ్గిపోవడానికి ముఖ్య కారణం వర్షాభావ పరిస్థితులు అండి. వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు వేరుశనగ పంట వేయడానికి కరెక్ట్ టైం, అంటే మనకి వేరుశనగ విత్తినప్పటి నుంచి చూసుకుంటే కనుక జూలై నెలలో విత్తిన పంట, జూలై 1-2 వారాల్లో విత్తిన పంట మంచి దిగుబడి వస్తుంది. ఆ టైంకి విత్తుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఆలస్యమైనప్పుడు
2: వాతావరణం అనుకూలించకపోవడం
0: అనేది ప్రధాన సమస్య.
2: హలో, నమస్తే అండి.
3: నమస్తే సార్, రామేశ్వరిని సార్.
2: రామేశ్వర రెడ్డి గారు బాగున్నారా?
3: బాగున్నాను.
2: మేడంతో మాట్లాడండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: ఏ ఊరు నుంచి అండి?
0: అవునండి, వేసుకోవచ్చండి. ఇప్పుడు సోయాబీన్ మీకు మే నెలాఖరు నుంచి ఇప్పుడు వేసుకోవడానికి మంచి టైమేనండి, వేసుకోండి.
3: ఇప్పుడు అదే మేడం చాడకి వేసుకున్నాము, అదే వర్షం తక్కువైంది 10 దానికి మేడం.
0: నెక్స్ట్ అంటే 10 ఇప్పుడు మీకు 10 వర్షం రాకపోతే కనుక వచ్చే వర్షానికి వేసుకోండి అండి, 10 లేకుండా వేయొద్దు. నెక్స్ట్ వాన అంటే మనకి ఇప్పుడు ఋతుపవనాలు కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతటా వ్యాప్తి చెందాయండి. సో వచ్చే 2-3 రోజుల్లో కూడా కొంచెం మనకి ఫోర్కాస్ట్ కూడా ఉంది, అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మీరు నెక్స్ట్ వర్షం 10 వర్షం ఎప్పుడు పడుతుందో అప్పుడు వేసుకోండి అండి.
3: అదే మేడం, కొంత ఇత్తాలి అన్నట్టు అదే చాడకేస్తున్నా. అదే మేడం.
0: మనకి ఇక్కడ నార్మల్గా అంతకుముందు JS 335 అని పాత రకం వేసుకునే వాళ్ళండి, ఇప్పుడు KDS 726 అనే రకం ఉంది. దాంతోపాటుగా ఆదిలాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి బాసరా అనే రకం కూడా ఉందండి. ఈ 3 రకాలు కూడాను బాగానే ఉన్నాయి మనకి. మనము రైతుల పొలాల్లో మీ వెన్నపూసిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతపల్లి, జంగాలపల్లి ఇక్కడ అంతా కూడాను చూడడం కూడా జరిగింది. KDS 726 దిగుబడులు బాగా వచ్చాయి. తర్వాత బాసర రకం కూడా దిగుబడి బాగుందండి. ఈ 2 రకాలు విత్తనాన్ని ఏదైతే అందుబాటులో ఉన్నాయో దాని ప్రకారం మీరు వేసుకోవచ్చు.
2: సరే అండి, రామేశ్వరరెడ్డి గారు నమస్తే.
3: మేడం మీ దగ్గర ఇవి టైకోడెర్మా, ఇవి
0: టైకోడెర్మా, సూడోమోనాస్, ఎన్పికే, బయో ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ సేల్ స్టార్ట్ చేశామండి. తిరుపతి నుంచి, తిరుపతి పరిశోధన స్థానం దగ్గర నుంచి ఇక్కడ పంపిస్తారు మనకి. మీకు ఎంత కావాలి అనేది, ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఒక రోజు ముందుగా చెప్పినట్లయితే కనుక వాళ్ళు మన దగ్గరికి ఇక్కడికి పంపిస్తారు, మీరు తీసుకెళ్ళొచ్చండి. నార్మల్ గా అయితే అందుబాటు
3: తిరుపతి నుంచి ఏమైనా డైరెక్ట్ ఇక్కడికి పంపించగలుగుతాం.

0: సరే మేడం, వాళ్ళు ఏమన్నా
1: తిరుపతి నుంచి కూడా డైరెక్ట్ గా పంపిస్తారండి మీరు ఒకసారి మాకు కార్గో? అంటే ఏఎన్ఎల్ ఏపీఎస్ఆర్టీసీ పార్సెల్లోనే పంపిస్తారు వాళ్ళు, దాని వాళ్ళ దగ్గర నుంచి కూడా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఒకసారి
2: తిరుపతిది
1: కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర లేదండి, నేను ఒకసారి కాల్ చేయండి,
2: మీ నంబర్ నోట్ చేసుకుంటాను, నేను తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి.
0: ఓకే ఓకే ఓకే
2: ఓకే అండి, థ్యాంక్ యూ
0: మేడం, థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్ యూ అండి.
2: హలో,
3: హలో,
2: ఎవరండి మాట్లాడేది, మీ పేరు?
3: మాది నార్మల్ మండలం కేసేపల్లి సార్.
2: మీరు రేడియో ఆఫ్ చేయండి ఫస్ట్. మీరు ఇంకా ఆఫ్ చేయలేదు.
3: చెప్పండి సార్.
2: చెప్పండి మీ విషయం ఏంటి, ఏం కావాలి?
3: మేము ఇప్పుడు కుసం పెట్టినాం సార్,
2: సన్ఫ్లవర్.
3: సన్ఫ్లవర్
2: పొద్దుతిరుగుడు పంట. ఎన్ని ఎకరాలు పెట్టారు?
3: అది పెట్టి నెల అయింది సార్.
2: ఎన్ని ఎకరాలు పెట్టారు? మేడం తో మాట్లాడండి.
1: చెప్పండి అండి.
3: ఒకటిన్నర ఎకరాలు పెట్టినాం సార్.
1: ఓకే అండి.
3: హలో మేడం, నమస్తే. అమ్మా
1: నమస్తే అండి, చెప్పండి. ఒకటిన్నర ఎకరాల్లో సన్ఫ్లవర్ వేశారు పెట్టినారు, ఏమైందండి, ఏంటి ఇబ్బంది?
3: అది నెలపై
1: నెల పైర్ అయింది. ఓకే,
3: అది ఇప్పుడు పువ్వు పోతుంది.
1: నెల పైరు పువ్వు పోతుందా?
3: మామూలుగా గంగా కావేరి మేడం.
1: గంగా కావేరి అంటే ఎంత ఎత్తు పెరిగిందా అండి కొంచెం?
3: అది ఎత్తు ఏం లేదు మేడం,
1: మోకాలు ఎత్తు ఉంది. అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే, వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రతలు కూడా కావాలి పంట బాగా రావాలంటే, దానికి కావలసిన లైట్ డ్యూరేషన్ మీట్ అయితే గనక పూత ఒక్కోసారి వస్తుందండి. యాక్చువల్గా 45 రోజుల తర్వాత మనకి పూతకు వస్తుంది, 40 అంటే అప్పటి నుంచి మొగ్గ స్టార్ట్ అవుతుంది. నెల 3 రోజులు అయింది. అది ఇంకా ఏమైనా షార్ట్ డ్యూరేషన్? ఒకసారి మీరు విత్తనం ఎవరి దగ్గర తెచ్చుకున్నారో ఒకసారి కాంటాక్ట్ చేయండి అండి. అంటే పంట కొంచెం పెరిగి, అవునండి, పంట బాగా పెరిగి పువ్వు వస్తుందంటే ఇబ్బంది లేదు, పంట ఇంకా పెరగలేదు పువ్వు చిన్నగా వస్తుంది అంటే కనుక ఒకసారి వాళ్ళని సంప్రదించండి.
2: మీరు ఫస్ట్ అంటే విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారో వాళ్ళనే అడగండి, ఎందుకంటే విత్తనాలు వాళ్ళే ఇచ్చారు కాబట్టి కొద్దిగా అంటే కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు ఎక్కడన్నా మనకు తెలియకుండానే. వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఇందాక మనం వేరుశనగ గురించి మాట్లాడుకున్నాము, వాతావరణం సరిగ్గా అనుకూలించక సాగు తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడుండే వాతావరణానికి రైతుకి ఆర్థికంగా భరోసా ఇచ్చే పంటలు ఏంటి మేడం?
1: ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక అపరాల పంటలు అండి, వాటిల్లో కూడా కంది.
2: మేడం ఫోన్ వస్తుంది.
1: ఓకే,
2: హలో,
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నమస్కారం అండి, ప్రభాకర్ రెడ్డి గారు.
2: పోలేరే గారు, మేడంతో మాట్లాడండి.
1: నమస్తే పోలేరే గారు, బాగున్నారా?
4: బాగున్నా. నమస్తే మేడం, బాగున్నారా?
1: బాగున్నామండి, చెప్పండి.
4: ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సాటికి మా ఆకాశవాణికి మీ రైతుల కోసం, రైతు సేవల కోసం వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా అనంతపురం ఆకాశవాణి రైతాంగం తరఫున.
1: అలానేనండి, థ్యాంక్ యూ, చెప్పండి పోలేరే గారు.
4: ఇప్పుడు కంది అంటే ఇప్పుడు రకరకాల ఒక రకం వచ్చింది మేడం, మొన్న
1: ధనలక్ష్మి. చెప్పండి, వింటున్నాను.
4: అంటే బెట్టన తట్టుకునే రకము, దిగుబడిలో బాగుంది, తర్వాత క్వాలిటీ అని బాగుంటుందని వేరే మొన్న పేపర్ చదివినా మేడం, అది దాని గురించి కాస్త వివరిస్తారేమన్నా మేడం?
1: ఇప్పుడు మనకి ధనలక్ష్మి ఈ వెరైటీస్ అన్ని కూడాను రకరకాల ప్రైవేట్ కంపెనీ విత్తనాలని రైతులు చాలా మంది సాగు చేస్తున్నారండి. నిర్మల్ 900 ఉంది, అది కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి మన అనంతపురం జిల్లాకి తక్కువ కాల పరిమితి ఉండి బెట్టని దట్టుకుని పండే రకము ఉజ్వల, పిఆర్జి 176, ఇది మీరు వేసేటువంటి ప్రైవేట్ రకాలు ఏవైతే ఉన్నాయో, ధనలక్ష్మి కానీ, నిర్మల్ 900 కానీ, ఇంకా దప్తారి, రకరకాల విత్తనాలు వేస్తున్నారు కదా, లేపాక్షి, పింక్ అని, ఇవన్నీ ఓకే, ఇవన్నిటితో పాటుగా ఇది కూడా దిగుబడి వస్తుందండి. పిఆర్జి 176, అది కూడా తక్కువ కాల పరిమితి ఉన్న రకమే, అది వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్రధాన సమస్య కందిలో గొడ్డు తెగులు, ఏది

0: చెట్లకి పూత రాకుండా ఉండే తెగులు అనేది ఎక్కువ వస్తుంది. గత సంవత్సరం కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది తెగులు రావడం జరిగింది. ఆత్మకూరు కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా గమనించాము. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకి కొంచెం వర్షాలు తక్కువగా ఉండే అంచనా అనేది వాతావరణ శాఖ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడాను మనము ఆ దానిని దృష్టిలో ఉంచుకొని కొంచెం రకాల ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బీఆర్జీ 176 వేసుకోవచ్చండి.
1: మేడం మామూలుగా అది దిగుబడి అంటే ఎకరానికి ఎంత వస్తుంది?
0: ఎకరానికి దానికి పొటెన్షియల్ అయితే 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వచ్చే రకం అండి. అది మన వాతావరణ పరిస్థితులు, మనము సాగు చేసే విధానము, దీనికి తీసుకునేటువంటి చర్యలు, సస్యరక్షణ చేపట్టాలి కదా టైంకి, వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మినిమం అయితే రైతులకి 5-6 క్వింటాల్ తక్కువ కాకుండా ఆ దిగుబడి అయితే వస్తుంది. అవునండి.
2: సరే అండి పొలారి గారు. అదే మేడం
0: ఇప్పుడు మనకి
2: హలో
3: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సార్ మాది కూడేర మండలం కడదరకుంట సార, వీరాంజనేయులు సార్.
2: వీరాంజీ గారు మేడంతో మాట్లాడండి.
0: నమస్తే అండి, చెప్పండి.
3: మేడం గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
3: మేడం ఈ ఇయర్ చేసి ఏమేమి వెరైటీస్ వచ్చినాయి మేడం విత్తనాల వడ్లు?
0: ఈ సంవత్సరం మన దగ్గర విత్తనాల వడ్లు BPT 5204, NDLR 7 ఉన్నాయండి. ఈ రెండు రకాలు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాయి. మనది కేవీకేలో ఉన్న స్టాక్ అయితే అయిపోయిందండి. రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రజెంట్ అయితే సేల్లో ఉన్నాయి, ఇవి మీరు తీసుకోవచ్చు. అవునండి.
3: మనకి ఈ నెల ఏమన్నా ఆగ్రీకి ఏమన్నా అందుబాటులోకి వస్తాయి మేడం?
0: ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, సేల్ అవుతూ ఉన్నాయి, తీసుకోండి.
3: మేడం ధర ఎట్లా పెట్టినారు మేడం?
0: ధర 30 కేజీలు వస్తా 1410 రూపాయలు అండి.
2: ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు రైతుకు ఆర్థికంగా భరోసా ఇచ్చే పంటలు ఏమేమి సాగు చేసుకోవచ్చు?
0: కంది అండి, ఆముదము, తర్వాత సజ్జ, కొర్ర, ఇంకా ఆపరాల్లో పెసర, ఇంకా కొంచెం ఆగిన తర్వాత అయితే గనక మినుము కూడా ఈ మధ్య కాలంలో రైతులు కొంచెం ఎక్కువగానే
2: మన ప్రాంతంలో పండుతుంది మేడం.
0: అవునండి, మినుము కూడా మన ప్రాంతంలో పండుతుంది.
2: ఎంత దిగుబడి మనం తీసుకోవచ్చు?
0: దిగుబడి 5 నుంచి 6 క్వింటాల్ దిగుబడి అనేది పోయిన సంవత్సరం రావడం జరిగింది.
2: పెసర కూడా అంతే కదా మేడం?
0: పెసర కూడా అంతేనండి. పెసర అయితే ఇప్పుడు మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కాలాలకి వచ్చేటువంటి పెసర రకాలు కూడా రిలీజ్ అయినాయి. ఎల్లో మనకి పల్లాకు తెగులు అనేది ఎక్కువ ఉంటుంది కదా,
2: దాని
0: ఆ సమస్యని లేకుండా మంచి దిగుబడి ఇచ్చే రకాలు కొత్తగా వచ్చాయండి. LGG 607 అనే రకము మనకి లామ్ నుంచి రిలీజ్ అయింది. ఇది ఖరీఫ్, రబీ, సమ్మర్ 3 కాలాల్లో వేసుకోవచ్చు. పల్లాకు తెగులు రాదు, పాలిష్ పెసలు, తర్వాత దిగుబడి కూడా 5 నుంచి 6 క్వింటాల్ తప్పనిసరిగా. ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. మినుము, కంది, మినుము, పెసర, శనగ, వేరుశనగ, వరి, ఈ అన్ని విత్తనాలు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో
2: మన దగ్గర అయితే రైతులకు కావాల్సి వస్తే తీసుకోవచ్చు.
0: అనంతపూర్లో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంట, రెడ్డిపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి, ఈ మూడింటిలో కూడాను మన జిల్లాలో సాగు చేసే ముఖ్యమైన పంటల విత్తనాలన్నీ ఉన్నాయండి. ఒక ఆముదము తప్ప, మేము ఆముదంలో హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేయడం లేదు కాబట్టి అదొక్కటి మన దగ్గర అందుబాటులో లేదు, అది హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలి.
2: కంది గురించి మాట్లాడితే మేడం మనకి ఎటువంటి రకాలు అయితే ఇప్పుడు రైతుకి అనుకూలంగా ఉంటాయి? ముఖ్యంగా వర్షం కొద్దిగా అటు ఇటు అయినా కూడా, ఎందుకంటే చాలా ఇప్పుడు ఎల్లిన గురించి చాలా వార్తలు వస్తున్నాయి.
0: ఇప్పుడు మనము దృష్టిలో ఉంచుకోవాల్సింది మన నేల పరిస్థితి ఏంటి, ఎర్ర నేలలా, నన్న నేలలా. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాంతంలో ఇప్పుడు ముందు కాలంలో కనుక SMD స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అంటే గొడ్డు తెగులు అని చెప్పి ఇందాక అనుకున్నాం కదా, ఆ ప్రాబ్లం అనేది ఉంటే కనుక దానిని తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలి. అలా చూసుకుంటే మనకు ఇప్పుడు ఉన్న రకాల్లో PRG 176 తక్కువ కాల పరిమితి ఉండి ఎర్ర నేలల్లో అయినా నల్ల నేలల్లో అయినా కానీ సాగు చేసుకోవడానికి అనువైన రకం అండి. ఇది ఈ SMD అనే దాన్ని తప్పించుకుంటుంది అన్నమాట, ఎందుకంటే ఇది సెప్టెంబర్ నెలాఖరు అక్టోబర్లోనే పూతకొచ్చేస్తుంది. ఆ టైంకి తెగులుని తప్పించుకుని కాయ అనేది ఏర్పడుతుంది కాబట్టి PRG 176 ఉజ్వల అనే రకం చాలా బాగుందండి, దాన్ని వేసుకోవచ్చు.
2: పరిస్థితులు అనుకూలించి అంటే సాగు, అంటే కంది సాగు ఎంత దిగుబడి తీసుకోవచ్చు రైతులు? సకాలంలో వర్షాలు,
0: సకాలంలో వర్షాలు వచ్చి తెగుళ్ళు అన్ని టైంకి మేనేజ్మెంట్ చేసుకుంటే కనుక 8 నుంచి 10 క్వింటాల్

0: వరకు దిగుబడి తీసిన రైతులు మా విత్తనాభివృద్ధి రైతులే ఉన్నారండి. ఇప్పుడు వర్షాధారంగా కూడా అవి కూడా మనం ఇది పిఆర్జీ 176, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 105, ఎల్ఆర్జీ 133 సౌభాగ్య ఈ రకాలన్నీ కూడా సాగు చేశారండి. ఈ విత్తనాలన్నీ కూడా మేము అనంతపురంలోనే బ్రీడర్ సీడ్ రైతులకు ఇచ్చి రైతులతోనే పండించి సర్టిఫికేషన్ చేయించిన విత్తనాలే. ఇప్పుడు
1: ఇక చివరిగా విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం మేడం, ఎందుకంటే టైం కూడా మనకి అయిపోతుంది.
0: ఇప్పుడు యాక్చువల్గా విత్తన శుద్ధి చేయడం ద్వారా ఫస్ట్ స్టేజ్లో వచ్చేటువంటి పురుగులు, తెగికుళ్ళు ఈ రెండింటి నుంచి రక్షించుకోవచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పంటల్లో ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే దాంతో 1 మిల్లీలీటరు 4 మిల్లీలీటర్ల నీళ్లతో కలిపేసి 1 కేజీకి కంది, పెసర, మినుము, వేరుశనగ వీటన్నిటికీ కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొక్కజొన్న వేసుకునే రైతులైతే కనుక ఫార్టెంజా డ్యూ అని చెప్పేసి ఒకటి ఉంది, దాంతో విత్తన శుద్ధి చేసుకోండి. ఎక్కడైతే ఎండు తెగులు ఎక్కువగా ఉందో అక్కడ మాత్రం తప్పనిసరిగా ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇవి 10 మిల్లీలీటర్లు లీటర్నిటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోండి.
1: మల్లీశ్వరి గారు, ఈ ఖరీఫ్లో సాగు చేసుకోదగ్గ పంటలు అలాగే విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి గురించి రైతు సోదరుల సందేహాలకు మీ విలువైన సూచనలు ఇచ్చారు. ఈ హలో అనంత రైతన్న ప్రోగ్రామ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: శ్రోతలు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకునే పంటలు, రకాలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎన్ మల్లేశ్వరి గారి సమాధానాలు విన్నారు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మార్కాపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1

0: 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణి అయితే వారు మొదట్లో గర్భవతి అయిన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
1: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరు తెలియజేస్తారా?
0: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
1: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జూలై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. 2వ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల జన్మితే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియచేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భ

0: యువతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆవిడ ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి, గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మంటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ కనుక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు, బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ

0: అడిగారు. ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తను అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ICDS ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి మాస్టర్ చిత్రం కోసం రాజేష్ సౌమ్య పాడిన ఈ పాట.

0: చిపో తుప్పమంటారా, చుమ్మా అంటే చెంతకొస్తే కొమ్మ మీద కూర్చుంటారా,
1: మాడ మాడ పెంచేశారా

0: సారా, పెళ్ళం పొచ్చు ఇప్పిస్తారా, లిల్లీ పూల మంచం మీద పిల్లు నాకు పంచిస్తారా,
1: వీళ్ళ పాడలేదంటారా, వీళ్ళ కోళం కాదంటారా, చాటుమాటు పాఠాలన్నీ

మీరు విన్న ఆ పాట పదండి ముందుకు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. కార్యక్రమంలో తర్వాత పాట విందాం, మెరుపు కలలు చిత్రం కోసం. సుజాత వాసుదేవన్ పాడిన ఈ పాట, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొంచెం సేపట్లో కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి
1: దిగ్విజయ పాలన కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
1: భారతదేశానికి తూర్పు ద్వారంగా ప్రకృతి సౌందర్యానికి నిలయంగా విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుదీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ధిగాథకు ప్రధాన చోదక శక్తి వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి, వాయు, జల ప్రాజెక్టులు భారతదేశంలోని

0: మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహ వసతి, ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్క్లు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబి సెరాన్ లైన్ మరియు అరుణాచల ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్ళు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పిఎం డివైన్ నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ధి పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పిఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
1: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది. 24/7 సేవలు, అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది. సురక్షితమైన చెల్లింపులు: యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి. నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి

పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది

0: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచస్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018వ సంవత్సరం ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచులు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్తును ఆదా చేస్తుంది. బయోవ్యాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్లో ప్రయాణమంటే ఒక కొత్త అనుభూతి. విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
1: మీరు ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వికసిత్ భారత దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో 3 భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy.

0: దాడులకు సంబంధించిన వివరాలను వాటర్ హీవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 కిలోవాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में, जहां पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा विश्व की हमारी संस्कृति की बात को.
0: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదరలో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
2: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
0: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశం

0: ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసిన జయదేవుని అష్టపది.

ఘంటసాల గారు గానం చేసిన జయదేవుని అష్టపది విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8:45. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శోభారాణి బృందం పాడిన జానపద గీతాలు.

నాకు రొట్టె ముక్కకు ముక్కలేయే పిల్ల మస్తాని అది కోడి

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శోభారాణి బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న ఆ పాట దొరికితే దొంగలు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అంగడి బొమ్మ చిత్రం కోసం పి సుశీల గారు పాడిన ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: మీరు విన్న ఆ పాట కలిమిలేములు చిత్రం కోసం ఘంటసాల గారు ఎస్ జానకి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మంచి మనిషి చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
1: అంతగా నన్ను చూడకు,
2: మాట్లాడకు.

కుటుంబ గౌరవం చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. బందిపోటు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం విరాట్ నాటిక. నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు. వినండి.
1: ఆకాశవాణి విరాట్ నాటిక. కథామూలం స్టెఫాన్ స్వైక్. కథానువాదం శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి. రేడియో నాటకానుసరణ శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళై. నిర్వహణ శ్రీ ఎం మల్లేశ్వరరావు. సహకారం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి విరాట్ నాటకం.
2: మానవ నాగరికత చిగురులు తొడిగిన కాలంలోనే దానికి సమాంతరంగా బలవంతుడు బలహీనుడు, ధనికుడు పేద, యజమాని దాసుడు, తిరుగుబాటు అణిచివేత, అవసరాన్ని బట్టి సత్యాతిక్రమణం ధర్మాతిక్రమణం మొదలైన అవలక్షణాలు మానవ సమాజంలో చోటు చేసుకున్నాయి. సత్యానికి ధర్మానికి వక్రమేధావులు వక్రభాష్యాలు చెప్పి ప్రజలను నమ్మించారు. మరోవైపు అదే సమయంలో సమాజంలోని ఈ దుర్వ్యవస్థను చూచి దిగ్భ్రాంతులైన మేధావులు ఆలోచన నిమగ్నులయ్యారు. సత్యమంటే ఏమిటి? ధర్మమంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? పాపానికి దూరం కావడం ఎలా? మానవునికి సమాజానికి ఉన్న సంబంధం ఏమిటి? మానవుడు వానితో పాటు సమాజము సమరసంగా సుఖశాంతులతో బ్రతకాలంటే మానవుడు ఎలా బ్రతకాలి? మానవుని కర్తవ్యం ఏమిటి అని అన్వేషించడం ప్రారంభించారు. అలాంటి అన్వేషణను ప్రతిబింబింపచేసేదే ఈ కథ, ఈ నాటకం. ఇది బుద్ధ భగవానుడు జన్మించక పూర్వం అప్పటి కథ. అది వీరవాఘం అనే రాజ్యం. ఆ రాజ్యానికి ఒక మహారాజు. ఒకనాడు,
3: మహారాజా, మహారాజా, ప్రమాదం ముంచుకొస్తుంది.
4: ఏమిటి ఆందోళన? ఏం ప్రమాదం ముంచుకొస్తూ ఉంది?
3: ప్రభువులు చిత్తగించాలి. మన రాజ్య పశ్చిమ భాగాన్ని రాజ్య ప్రతినిధిగా పాలిస్తున్న తమ బావమంది ధనుంజయుల వారు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని మన నగరంపైకి దండెత్తి వస్తున్నట్టు వేగుల వారు వార్త తెచ్చారు మహాప్రభు. కొద్ది రోజుల్లోనే వారు మన నగరాన్ని సమీపించవచ్చును అంటున్నారు.
4: ఏంటి, ధనుంజయుడికి అంత సాహసమా? అంత ధైర్యమా? ఏమి చూసుకుని వాడి సాహసానికి పూనుకున్నాడు? మన సేనాధిపతి దుర్జయుడు ఏం చేస్తున్నాడు? పిలిపించండి అతన్ని. దండనాథులు ఏమయ్యారు? రమ్మనండి వాళ్ళని.
3: ప్రభు, దుర్జయుడు 10 రోజులుగా నగరంలో లేడు. అతనితో పాటు మన అంతరంగిక దళంలో చాలా మంది నగరం వదిలి వెళ్ళిపోయినట్టు వేగుల వారి వార్త. వాళ్ళు మన సేనాధిపతి దుర్జయుడు ఏకమై శత్రుపక్షంలో చేరిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు ప్రభు.
4: మోసం, ద్రోహం! ఇన్ని రోజులు నాకు ఈ వార్త ఎందుకు చెప్పలేదు?
3: ప్రభువులు క్షమించాలి, మాకు కూడా ఈ వార్త ఇప్పుడే తెలుస్తుంది. నగర ప్రజలందరూ భయభ్రాంతులైపోతున్నారు ప్రభు. నగరం వదిలి వెళ్ళిపోయే ప్రయత్నంలో కూడా ఉన్నారు వాళ్ళు.
4: వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. మన రాజ్య పవిత్రతకు చిహ్నాలైన హంసలను సరోవరం నుండి తెప్పించి నగర వీధులలో ప్రదర్శించండి. వాటి దర్శనం వల్ల నగర ప్రజలు ధైర్యోత్సాహాలను పుంజుకుంటారు. రాజభక్తి విశ్వాసము మళ్ళీ ప్రజల్లో నెలకొంటాయి. వెళ్ళండి.
3: ఏం చెప్పమంటారు మహారాజా? ఆ హంసలను రక్షిస్తూ ఉండిన పూజారులే ఆ హంసలను తీసుకుని ధనుంజయ దగ్గరికి వెళ్ళినట్టు వార్త.
4: ద్రోహం, వంచన, సర్వనాశనమైపోయింది. మన దేశంలో

0: ఆ హంసలు ఎటువైపుంటే ప్రజల విశ్వాసాలు అటువైపే కదా. ఇప్పుడు మనకు ఆ ఒక్కడే దిక్కు. రాజభక్తుడు మహావీరుడు ఆ విరాట్ మహావీరుడు ఒక్కడే దిక్కు. అతడొక్కడే మనల్ని ఆ విపత్తు నుండి కాపాడగల సమర్థుడు. అతని వద్దకు వెళ్దాం పదండి.
1: విరాట్ అచంచల రాజభక్తి సంపన్నుడు. రాజ్య సంరక్షణే జీవితధ్యేయంగా జీవిస్తున్నవాడు. ప్రజలు అతన్ని అత్యధికంగా గౌరవిస్తారు. అతడు కనబడితే వినయ గౌరవాలతో నమస్కరిస్తారు. అలాంటి ఆ విరాట్ ఇంటి ముందు మహారాజు పల్లకీ దిగాడు.
2: మహారాజులకు ప్రణామాలు, స్వాగతం, సుస్వాగతం.
3: విరాట్ మహాశయ.
2: ప్రభు,
3: ఒక అత్యవసరమైన కార్యంపై నేనే స్వయంగా నీ వద్దకు రావలసి వచ్చింది.
2: సెలవీయండి మహారాజా. నా సంపద, నా శరీరం, నా ప్రాణం మీ సేవకే అంకితం. ఆజ్ఞాపించండి.
3: నీవు అలాంటి వాడివని తెలిసే నిన్ను అర్థించడానికి వచ్చాను. నీవు అసహాయ శూరుడవు, యుద్ధంలో వెన్నుచూపని యోధుడవు, ధర్మాధర్మ వివేకివి, సత్యసంధుడవు. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నా.
2: అంత మాటనకండి మహారాజా, ఆజ్ఞాపించండి.
3: ధనంజయుడు మన రాజ్య చిహ్నాలైన హంసలను అపహరించాడు. మన సేనాధిపతిని, మన అంతరింగక సేనను తన వైపు తిప్పుకున్నాడు. పర్వత ప్రాంతీయుల్ని కూడగట్టుకుని మన నగరంపైకి దండెత్తి వస్తున్నాడని వార్తలు వచ్చాయి.
4: కోటగోడపై నగారాలు మ్రోగినప్పుడే ఇలాంటిదేదో జరిగి ఉంటుందని అనుకున్నాను. మన చేతిలో ఇంకా కొంత సైన్యం ఉంది కదా మహారాజా, భయమెందుకు?
3: ఉంది, కానీ ఏం లాభం? ఆ సైన్యాన్ని నడిపే నాయకుడే లేడే.
4: మరి కర్తవ్యం ఏమిటి మహారాజా?
3: అందుకోసమే నిన్ను యాచిస్తున్నాను. నీవు యుద్ధ వ్యూహ రచనలో మేటివని ప్రజలందరికీ తెలుసు. మా కొలువులో ఏ పదవి ఆశించకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నావు. ఈ తరుణంలో నీవు మన మిగిలిన సైన్యానికి నాయకత్వం వహించి ఈ ఆపద నుండి గట్టెక్కించాలి. నీవు ముందున్నావంటే సైన్యము, ప్రజలు ధైర్యంతో నీ వెంట నడుస్తారు.
4: నా బొందిలో ప్రాణముండగా మన రాజ్యానికి ఏ ఆపద రానివ్వను. మీరు నిశ్చంతగా ఉండండి మహారాజా. రేపు ఉదయమే మన సైన్యాన్ని, నగరిలోని పరిజనాన్ని, సేవకులను, రాజభక్తులను కోట బయట సమావేశపరచండి. నేను నా పరిజనంతో వచ్చి కలుసుకుంటాను. యుద్ధానికి బయలుదేరుతాం.
1: అలా విరాట్ కొద్దిపాటి సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. ఒక నదీ తీరంలో శత్రువులను ఎదుర్కొన్నాడు.
5: విరాట్ మహాశయ, జయం మనదే, జయం మనదే. ప్రధాన శత్రువులు అందరూ హతమయ్యారు. హంసలు మళ్ళీ మనకే లభించాయి. హతశేషులైన శత్రు సైనికులు పారిపోతుంటే మన వాళ్ళు వాళ్ళని తరివి తరివి హతమారుస్తున్నారు.
4: ఆపండి, చంపటం ఆపండి, ఆయుధాలు దించండి, పారిపోయే వాళ్ళను పారిపోనివ్వండి, వాళ్ళ వెంట పడకండి. ఇక యుద్ధం అవసరం లేదు, హింసోన్మాదం అవసరం లేదు. ఇప్పటికి జరిగిన హింసాకాండ చాలు. ఇంతవరకు జరిగిన భీకర మారణకాండను చూచి నా మనసు తల్లడిల్లిపోతూ ఉంది. జరిగిన రక్తపాతం చూచి నా శరీరం వశం తప్పుతూ ఉంది. నిలవలేకపోతున్నాను. ఈ గుడారం ముందు పడి ఉన్న ఈ శవం ఎవరిది? ఇతడు ధనంజయుడు. రాజప్రతినిధిగా హాయిగా ఎంతో కొంత రాజ్యాన్ని పాలించుకుంటూ ఉండినవాడు దానితో తృప్తి చెందకుండా చావును కొని తెచ్చుకున్నాడు. నేనే నా కత్తితో ఇతని మెడపై నరికాను. ఆ శవం ఎవరిది? అది భీమనాయకునిది. నేనే నా ఖడ్గంతో ఇతని తలను చీల్చాను. పాపం ఎవరికో సహాయం చేయబోయి తాను చచ్చాడు. ఇది నిషాదుల నాయకుడిది. నా ఖడ్గంతో వీడి వీపులో నేనే పొడిచాను. పాపం ఏం బావుకుందామని ధనంజయుడితో చేతులు కలిపాడు. చివరికి తానే చచ్చాడు. అది ఎవరి శవం? ఇది సరిగా చూడని. ఇది నా సోదరుడు, నా తోడబుట్టిన అన్న శవం. అన్నా, అన్నా, అన్నా, ఇక్కడే ఈ ఖడ్గంతో గుండెలను పొడిచి చంపాను. పాపిష్టి వాడిని నేనే నా అన్నను నేనే చంపాను. అదిగో ఆ కన్నులు నన్నే చూస్తున్నాయి. ఆపు.

0: పెదవులు నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నాయి.
1: తమ్ముడా,
0: అడుగుతున్నాడు చూడండి, తమ్ముడా నువ్వేనా, నన్ను పొడుస్తున్నది నువ్వేనా అని అడుగుతున్నాడు చూడండి. అయ్యో, ఏమని సమాధానం చెప్పను, ఏమని సమాధానం చెప్పను. ఒక తల్లి బిడ్డలో, ధనంజయుడు కొలువులో అన్న, మహారాజు కొలువులో తమ్ముడు. మమకారం లేదు, ప్రేమ లేదు, ప్రేగు తెంచుకుని పుట్టిన అనుబంధం లేదు. తమ్ముడు అన్నను లేదా అన్న తమ్ముణ్ణి చంపాలి, ఇక భరించలేను. హృదయ విదారకమైన మా అన్న మాటలను చూపులను భరించలేను. చాలు చాలు చాలు, బయలుదేరండి, కనగరం అయిపోవు.
2: ఇలా విరాట్ విజయం సాధించి తిరిగి వస్తున్నాడన్న వార్త మహారాజు గారికి తెలిసింది. విరాట్కు ఘనస్వాగతం చెప్పాలని మహారాజు ఏనుగు నెక్కి నగర వెలువడి విరాట్కు ఎదురు వెళ్ళాడు. అక్కడ
3: భళా విరాట్ మహావీర, భళా, నీ పరాక్రమం అసాధారణం, నీ వ్యూహరచన అభేద్యం. మన వీరవాఘరాజ్య గౌరవ ప్రతిష్టలను కాపాడావు, బలవంతుడైన శత్రువును స్వల్ప సైన్యంతో మట్టుబెట్టావు. భళా,
4: అంత మాటలనకండి ప్రభు, ఈ దాసుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు అంతే. అదిగో మన హంసలు, వీటిని మన సరోవరానికి చేర్పించండి.
3: విరాట్ మహాశయ, నీ విజయానికి ప్రశంసగా నిన్ను విశిష్ట రీతిలో సన్మానింపదల్చాను. ఈ ఖడ్గం చూసావా, దీనిపైన సిద్ధులు చెక్కిన అక్షరాలున్నాయి. మహాపండితులు మాత్రమే వాటిని చదవగలరు. ఇది మన కోశాగారంలో 700 సంవత్సరాలుగా భద్రపరచబడి ఉంది. దీన్ని నీకు బహుకరిస్తున్నాను. దీన్ని నీవు ధరించి ఈ రాజ్యానికి సైన్యాధ్యక్ష పదవిని అలంకరించు. ఈ ఖడ్గాన్ని స్వీకరించు. ఇందా
4: మహారాజా, నాదొక చిన్న విన్నపం. దయచేసి ఈ ఖడ్గాన్ని కోశాగారానికి పంపివేయండి. నేనింక యుద్ధాలు చేయలేను, సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించలేను.
3: నీలాంటి మహావీరుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి?
4: ప్రభు, యుద్ధంలో జరిగిన రక్తపాతానికి నా మనసు తల్లడిల్లిపోయింది. మానవ సంహారాన్ని చూచి నా శరీరం కంపించిపోయింది. మహారాజా, మీకు తెలుసా యుద్ధంలో నేను ఎవరిని చంపానో? మీకు తెలుసా? నా అన్నను, నా రక్తం పంచుకు పుట్టిన నా సోదరుణ్ణి నా చేతులతో ఈ ఖడ్గంతో గుండెల్లో పొడిచి చంపాను. ఇక యుద్ధాలు చేయలేను. అందుకేనేమో నా ఖడ్గం కూడా జారి నదిలో పడిపోయింది. మహారాజా, ఇక నేను ఖడ్గం పట్టనని శపథం చేశాను.
3: మహావీర, పాపం నీ సోదరుని మరణం నిన్ను కలిచివేసినట్లుంది. పోనీలే, నీవు యుద్ధాలు చేయని అవసరం లేదు. సైన్యాధికారిగా ఉండి నీ క్రింది దళపతులను ఆజ్ఞాపిస్తూ ఉండు.
4: నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి, ప్రశాంతంగా జీవితం గడుపుకుంటాను.
3: కాదు మహాశయ, అది సమంజసం కానే కాదు. నీ వంటి మేధావి సేవలు రాజ్యానికి చాలా అవసరం. నీ ధర్మనిష్ట, నీ న్యాయవర్తన ప్రజలకు ఉపయోగపడాలి. నీ ప్రతిభ నాలుగు గోడల మధ్య మ్రగ్గిపోకూడదు. సరే, నిన్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తాను. రాజభవనంలో ఉండి ప్రజల వ్యాజ్యాలను విచారించి తీర్పులు ఇస్తూ ఉండు. నీ తీర్పు ధర్మబద్ధంగా ఉంటుంది, ప్రజలు నీ తీర్పును గౌరవిస్తారు. నేరస్తులు నీ తీర్పును ధర్మబద్ధమని శిరసావహిస్తారు. ఆ విధంగానైనా నీవు మా కొలువులో ఉండాలి.
4: చిత్తం.
2: విరాట్ మహాశయుడు ప్రతిదినము రాజభవనానికి వెళ్ళి న్యాయస్థానంలో ఉన్నతాసనంపై ఆసీనుడై న్యాయ విచారణ చేస్తున్నాడు. అచిరకాలంలో అతడు మహాన్యాయవేత్తగా, ధర్మాధర్మ విచక్షణుడిగా, స్థిత ప్రజ్ఞుడిగా దేశమంతటా పేరుగాంచాడు. దేశదేశాల న్యాయాధీశులు అతనిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కొందరు గ్రామస్థులు ఒక బలిష్ఠుడైన కొండజాతి యువకుణ్ణి తాళ్లతో బంధించి తెచ్చి విరాట్ ముందర నిలబెట్టారు.
5: ధర్మ ప్రభువులకు దండాలు ద్వారా.
6: దండాలు స్వామి, దండాలు.
4: ఎవరు మీరు? ఈ యువకుడు చేసిన నేరమేమిటి?
5: ప్రభు, మేము అదిగో దూరాన కొండ ప్రాంతంలోని పల్లెవాసులం. పశువుల మందల్ని, గొర్రెల మందల్ని అడవిలో మేపుకొని బతికేటోళ్ళం. ఇదిగో ఈడు పర్వతాల్లో నివసించే కొండజాతుడు, మహాదుష్టుడు, నరహంతకుడు.
4: కాస్త వివరించండి, ఇప్పుడు ఏ నేరం పైన ఇతన్ని పట్టుకొచ్చారు?
5: చిత్తగించండి త్వర, మా

0: పల్లెకొచ్చి ఒక పిల్లని తనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. మేము ఈలు కాదు అని చెప్పి తరిమేశాం. ఆ పిల్లని ఏరే చోట ఇచ్చి పెళ్లి చేసి పంపించేశాం.
1: మంచి పని చేశారు. తర్వాత
0: కానీ ఈడి దృష్టిలో అది మా చెడ్డ పని అయిపోయింది దొరా. ఆ పిల్ల తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని చంపేశాడు.
2: మా పల్లె పైన పగ పెంచుకున్నాడు దొరా.
0: అడవికి మేతకెళ్ళిన మా పశువుల్ని కాజేశాడు.
2: పశువుల కాపర్లు 11 మందిని చంపేశాడు.
1: అంత ఘోరమా? యువకుడా, వీరు నీ పైన ఆరోపిస్తున్న నేరాలకు నీ సమాధానం ఏమిటి? నేను న్యాయానికి సేవకుణ్ణి. సత్యం నుండి అసత్యాన్ని వేరు చేయడమే నా పని. అందుకోసమే ఈ పదవిలో ఉన్నాను.
3: ఎవడో కూసుని విచారణ చేసేవాడికి సత్యం అసత్యం ఎట్లా తెలుస్తాయి? ఏళ్ళు చెప్పిన మాటల్ని ఇదే కదా, నువ్వు ఏది సత్యం ఏది అసత్యం చెప్పేదే.
1: లేదు యువకుడా, వారి ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం నీకు కల్పిస్తున్నాను కదా. నీ పక్షాన సత్యాన్ని నీవు నిరూపించుకోవచ్చు.
3: నావైనా వట్టి మాటలే కదా, మా మాటల వల్ల నిజం ఎట్లా బయటపడుతుంది? నిన్ను నీ తీర్పును సత్యం ఒప్పుకోను.
0: చూసారా చూసారా, న్యాయస్థానంలో న్యాయమూర్తి సమక్షంలోనే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూసారా?
2: ఈ ఇంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు దేవరా.
3: రే, వదిలిపెట్టకేం చెప్తారా?
4: నోర్మై పొగరబోతా, నీ నోటు దుస్థానానికి అనుభవించు.
1: ఆగండి, అతడిని కొట్టకండి. అతని పొగరు మాటలను కాదు మనం ఇప్పుడు విచారిస్తున్నది, అతని నేరాలను. యువకుడా, నీవు ఆ అమ్మాయి కుటుంబంలోని వారిని అందరినీ చంపావని వీరు చెబుతున్నారు. నీ సమాధానమేమి? జవాబు చెప్పవా? వీళ్ల పశువుల్ని కాజేశావంటున్నారు, నీ సమాధానమేమిటి? దానికి సమాధానం చెప్పవా? వీళ్ల గ్రామస్తులను 11 మందిని చంపావంటున్నారు, దానికి సమాధానం చెప్పవా?
3: ఏరే వాళ్ళ మాటలు విని నువ్వు న్యాయం ఎట్లా తెలుసుకుంటావు?
1: సమాధానం ఇవ్వడానికి నీకు అవకాశం ఇచ్చినా నీవు సమాధానం ఇవ్వడం లేదు. తీర్పు అందరూ వినండి. ఒక మానవుని ప్రాణం తీయటానికి ఎవరికీ అధికారం లేదు, కనుక నేను ఇతనికి మరణదండన విధించను. ఈ యువకుడు 11 మందిని వధించాడు, కనుక ఇతడు 11 ఏండ్లు భూగర్భ కారాగారంలో ఏకాంతవాస శిక్ష అనుభవించాలి. ప్రతి సంవత్సరము 11 సార్లు 100 కొరడా దెబ్బలు తినాలి.
3: ఒక్క మాటలు ఒక్క క్షణంలో నా జీవితాన్ని అరించేశావు. మాకు 100 కొరడా దెబ్బలు శిక్షగా వేశావు. కొరడా దెబ్బ అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? నువ్వెప్పుడైనా కొరడా దెబ్బ ఒక్కటైనా తిన్నావా? ఆ దెబ్బ ఎట్లా ఉంటుందో తెలుసుకోకుండా కొరడా దెబ్బల శిక్ష ఎట్లా వేస్తావు నువ్వు? సీకట్లో ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అట్లాంటి పరిస్థితిని ఒక్కరోజైనా అనుభవించావా నువ్వు? నీకు అనుభవంలో లేని శిక్షను ఎలా వేస్తావు నువ్వు? న్యాయమూర్తి, న్యాయమైన తీర్పిచ్చానని గర్విస్తుండావు. ఇన్నదాన్ని బట్టి తీర్పు చెప్పేవాడు నీచుడు. న్యాయం అంటే ఏమిటో నాకే బాగా తెలుసు అనుకునేవాడు దుష్టుడు. ఈ న్యాయపీఠం మీద కూసోని మనుషుల జీవితాలతో సెలగాట మాట్టం మానుకో.
5: విరాట్ న్యాయపీఠం నుండి దిగి ఆ యువకుని ఎదుటనే నడిచి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ యువకుని వైపు చూచాడు. యువకుడి కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. ముఖం పైన అప్పుడే ప్రేతకళ కమ్ముకుంటూ ఉంది. అతని కన్నులలో విరాట్కు తన అన్న కన్నులే కనబడ్డాయి. అతని కంఠస్వరంలో తన అన్న కంఠస్వరమే వినబడింది. ఆ రోజు రాత్రి విరాట్ నిద్రపోలేదు.
6: విరాట్ మహాశయ, ఏమిటి హఠాత్ దర్శనం? మిమ్మల్ని చూస్తుంటే ఏదో కోరడానికి వచ్చారని అర్థమవుతూ ఉంది. ఏమిటి మీ కోరిక?
1: మహారాజు గారు మన్నించాలి. గత 6 సంవత్సరాలుగా నేను తమరి పేరు మీద న్యాయ నిర్ణయాలు చేస్తున్నాను. నేను చేస్తున్న నిర్ణయాలు సరైనవో కావో నాకే సందేహం కలుగుతూ ఉంది.
5: సత్యమార్గాన్ని అన్వేషించుకో.

0: చదవాలని, అంతర్వీక్షణం చేసుకోవాలని తీర్మానించుకున్నాను. అందుకు వీలుగా నాకు ఒక నెల రోజులు సెలవిప్పించండి.
1: విరాట్ మహాశయ, మీరు ఒక నెల రోజులు సెలవు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? అయినా మీ కోరికను నేను కాదనలేను. ఏకాంతవాసంలో మీకు సత్యదర్శనం కావాలని, ఆ సత్యదర్శనం వల్ల మీ న్యాయపాలన మరింత ధర్మబద్ధం కావాలని కోరుకుంటున్నాను. వెళ్ళిరండి.
0: ధన్యవాదములు.
2: విరాట్ మహాశయుడు ఒక నెల దినాలు అజ్ఞాత ప్రదేశానికి వెళ్తున్నట్లు చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా నల్లని దుస్తులు ధరించి ఒక ఉత్తరం వ్రాసి దుస్తుల్లో దాచుకుని భూగర్భ కారాగారానికి వెళ్ళాడు. చెరసాల అధికారి వద్ద చెరసాల గది తాళం చెవులు తీసుకుని కొండజాతి యువకుణ్ణి బంధించి ఉన్న గదిలోనికి ప్రవేశించాడు. అక్కడ
0: యువకుడా, నన్ను గుర్తుపట్టలేదా?
3: ఎందుకొచ్చినావు?
0: శిక్ష యొక్క తీవ్రత ఎటువంటిదో తెలియని వానికి ఆ శిక్ష విధించే అధికారం లేదు. నేను విధిస్తున్న శిక్షల తీవ్రతను అనుభవించి తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను. ఒక నెల రోజులు నేను నీ స్థానంలో ఉండి ఈ భూగర్భ కారాగార వాసాన్ని అనుభవిస్తాను. అవును, కొరడా దెబ్బలు కూడా అనుభవిస్తాను. ఈ తాళం చెవులు తీసుకో, నా దుస్తులు బయటకు వెళ్ళిపో. కానీ నెల రోజుల తర్వాత నీవు తప్పక తిరిగి రావాలి. ఈ ఉత్తరాన్ని నెల రోజుల తర్వాత మహారాజు గారికి అందజేయాలి. నువ్వు వెళ్ళాలి. వెళ్ళి సరిగ్గా వచ్చే పౌర్ణమి నాటికి ఈ లేఖను రాజుగారికి ఇవ్వాలి. ఇవిగో నా దుస్తులు, ధరించు. ఇవి తాళం చెవు, వీటిని చెరసాల అధికారికి ఇచ్చి వెళ్ళు.
2: అలా ఆ యువకుని స్థానంలో ఉండి విరాట్ కొరడా దెబ్బలు అనుభవించాడు. ఆ కొండజాతి యువకుడు మాట నిలబెట్టుకున్నాడు. పౌర్ణమి రోజు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. మహారాజు సపరివారంగా ససంభ్రంగా లోపల ప్రవేశించాడు.
1: విరాట్ మహాశయ, విరాట్ మహాశయ, ఏమిటి మీరు చేసిన పని? సత్యాన్వేషణ కోసం ఒక నెల రోజులు కారాగార వాసం చేశారా? కొరడా దెబ్బలు తిన్నారా?
0: మహారాజా, ఈ నెల రోజులలో నా పొరపాటును నేను తెలుసుకున్నాను. ఒకరి జీవితంలోని మంచి చెడ్డలను మరొకరు బేరీజు వేయటం, న్యాయ నిర్ణయం చేయటం చాలా పొరపాటని తెలుసుకున్నాను.
1: మీ ధర్మాసనం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. రండి, న్యాయపీఠాన్ని మళ్ళీ అధిరోహించండి. మీరు ఆర్జించిన అపూర్వ జ్ఞానంతో ఉత్కృష్టమైన న్యాయ నిర్ణయాలు చేయండి.
0: మహారాజా, ఒకరిని గురించి న్యాయ నిర్ణయం చేసే అధికారం మరొకరికి లేదని తెలుసుకున్నాక నేను మళ్ళీ న్యాయాధికారి పదవిని నిర్వహించలేను. నాకు సెలవిప్పించండి. నా స్వస్థలానికి వెళ్ళి పాపాలకు దూరంగా నిర్మలమైన జీవితాన్ని గడుపుకుంటాను.
1: అలాగే కానివ్వండి, మిమ్మల్ని అడ్డుకోలేను, బలవంత పెట్టను లేను. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి.
2: విరాట్ తన ఇంటికి తిరిగి వచ్చి ప్రశాంత జీవనం గడపసాగాడు. అయితే ఒకనాడు,
4: ఎరా బానిసోడా, మధ్యాహ్నం లోపల కావిళ్లతో నీళ్లు తెచ్చి తొట్టి నింపమన్నాను. ఏది, తొట్టి సగమైనా నిండలేదే. నీకు ఒళ్ళు బలిసింది.
5: అబ్బా అబ్బా, కొట్టకండి దేవరా, ఎండ తీవ్రంగా ఉంది. వీధిలో పరిచిన బండలు కాలుతున్నాయి. కాళ్ళు బొబ్బలెక్కుతుంటే కొంతసేపు ఆ చెట్టు నీడన బాబు. అయ్యా,
4: ఇక మీదట బానిసవాడికి యజమాని గొడుగు చెప్పులు ఇవ్వాలని చట్టం చేయించరా దొంగ వెధ.
5: అబ్బా,
4: చచ్చేంత వరకు సేవ చెయ్యాలి.
5: అమ్మండి,
0: ఎందుకలా కొడుతున్నావు? ఏమిటి క్రూరత్వం?
4: అబ్బో నాన్నగారు, వీడు చెప్పిన పని చెయ్యకుండా నిన్న పారిపోయాడు. వెంటాడి పట్టుకొచ్చాం.
5: దేవరా కాపాడండి స్వామి, నీ కొడుకులు నన్ను చంపేస్తున్నారయ్యా. ఈ ముసలితనంలో బరువైన పనులు చెప్పి కొట్టి చంపేస్తున్నారయ్యా, కాపాడండి స్వామి.

0: రామాసండి.
1: అతన్ని వదిలేయండి. ఈ బానిసకు నేను విడుదల ప్రసాదిస్తున్నాను. ఈ ఒక్క బానిసకే కాదు, మన బానిసలందరికీ విడుదల ప్రసాదిస్తున్నారు.
2: మీరు ఊరుకోండి, తరుల జీవితాలను శాసించకూడదంటున్నారు. మరి మా మానాన మమ్మల్ని వదిలేయకుండా మా జీవితాలను ఎందుకు శాసిస్తున్నారు?
1: ఈ పాపపు జంజాటం నాకొద్దు, నేను తప్పుకుంటున్నాను.
3: అలా విరాట్ ఆ రోజు రాత్రే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒక వేటగాడు ఆ దారిని పోతూ విరాట్ను చూచాడు. అతని రూపాన్ని, అక్కడి వాతావరణాన్ని చూచి ఆయన ఒక మహానుభావుడని, మానవాతీత శక్తులు కలవాడని భావించాడు. అతని ద్వారా విరాట్ వార్త రాజ్యమంతా వ్యాపించి చివరకు మహారాజు వరకు ప్రాకిపోయింది. ప్రజలు అతనికి ఏకాంతవాస ధ్రువతారా అని పేరు పెట్టుకున్నారు. ప్రతిరోజు జనం ఆయన దర్శనం కోసం తండోపతండాలుగా రావడం పోవడం జరుగుతూ ఉంది. కొందరైతే ఇల్లు వాకిలి సంసారము వదులుకొని

0: అతని ద్వారా విరాట్ వార్త రాజ్యమంతా వ్యాపించి చివరకు మహారాజు వరకు ప్రాకిపోయింది. ప్రజలు అతనికి ఏకాంతవాస ధ్రువతారా అని పేరు పెట్టుకున్నారు. ప్రతిరోజు జనం ఆయన దర్శనం కోసం తండోపతండాలుగా రావడం పోవడం జరుగుతూ ఉంది. కొందరైతే ఇల్లు వాకిలి సంసారము వదులుకొని ఆ వాగు దగ్గరే కుటీరాలు నిర్మించుకుని ఏకాంతవాసం గడపసాగారు. ఒకనాడు ఆయన ఆశ్రమం దగ్గర ఒక అనాథ మరణించాడు. ఆ అనాథకు దహన సంస్కారాలు చేయడానికి జనసహాయం కావలసి వచ్చింది. సహాయం కోసం విరాట్ సమీపంలోని గ్రామానికి వెళ్ళాడు. గ్రామస్థులు అతడిని భక్తితో స్వాగతించారు. ఆయన అలా వీధిలో వెళ్తూ ఉండగా ఒక ఇంటి ముందు ఒక స్త్రీ అతని వైపు విపరీతమైన ద్వేషంతో చూస్తూ ఉండడం అతడికి కనిపించింది. విరాట్ అక్కడే నిలబడ్డాడు.
1: ఏమిటిది, ఎవరేమి? శోకము కోపము పెనుగొన్న చూపులతో నన్ను దగ్ధం చేసేలా చూపులేమిటి? ఈమె నన్నెందుకిలా నిప్పులు కక్కుతూ చూస్తూ ఉంది? కనుక్కోవాలి, ఆమె కోప కారణం కనుక్కోవాలి. అమ్మా,
2: ఇంకా ఇక్కడ ఏం కావాలి నీకు? చేసింది చాలదా? ఇంకా ఏం చేద్దామని వస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి.
1: నేను సమస్త పాపకర్మలకు దూరంగా ఏకాంతవాసం చేస్తున్నవాడిని, మానవ సమాజంతో సంబంధాలు త్రించుకుని బతుకుతున్నవాడిని. నేను మీ సంసారాన్ని బుగ్గిపాలు చేయటమేమిటి?
2: నీవు నాకు చేసిన కీడేమిటో చూపమంటావా? రా, లోపలికి రా. చూడు, ఈరోజే కన్ను మూసిన నా కన్న బిడ్డను, నా మూడో కొడుకును చూడు. వీణ్ణే కాదు, వీడి కంటే పెద్దవాళ్ళను, నా కొడుకులు ఇద్దరినీ కూడా నువ్వే చంపావు. నువ్వు హంతకుడివి. ఈ మగ్గం పైనే నా పెనిమిటి అద్భుతమైన వస్త్రాలు నేసేవాడు, బాగా సంపాదించేవాడు. నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోయాడు. తన విజ్ఞప్త ధర్మం నుండి పారిపోయాడు. దీనికంతటికీ కారణం నువ్వు కాదా? చెప్పు, సంసార బాధ్యతలను మోస్తున్న నా భర్తను నీ మార్గంలోకి ఆకర్షించవు. కుటుంబము సంసారము పాపహేతువులని బోధించవు. మనుషుల్ని కర్మదూరుల్ని చేసావు. మనుషులు కర్మదూరులైనందువల్ల సంసార వ్యవస్థలు ఎలా నాశనమైపోతాయో నువ్వు ఆలోచించావా? నీబోటి ప్రసిద్ధ పురుషులు ఒక పని చేసేటప్పుడు ఇతరులు కూడా అలాగే ఆచరిస్తారని నీకు తెలియదా? ఇతరులు కూడా నీలాగే ఆచరిస్తే సమాజం ఏమైపోతుందో ఆలోచించావా?
1: జ్ఞాని అయిన వాడు సామాన్య మానవులకు కర్మత్యాగాన్ని బోధింపకూడదు, కర్మలు చేయమనే ప్రోత్సహించాలి. నేను ఇంతవరకు దేనిని జ్ఞానం అనుకున్నానో అది జ్ఞానం కాదని, కేవలం అహంకారమని తెలుసుకున్నాను. ఇక నా ఏకాంతవాసాన్ని వదిలేసి సంఘజీవనంలో ప్రవేశిస్తాను. కర్మలు ఆచరిస్తూ పాపం అంటకుండా నడుచుకుంటాను. నీ భర్త కూడా అడవిలో నుండి తిరిగి రావాలని ప్రార్థిస్తాను. నన్ను క్షమించు తల్లి.
0: విరాట్ అడవి నుండి మళ్లీ నగరంలో ప్రవేశించాడు. నేరుగా రాజభవనానికి వెళ్లి రాజును దర్శించుకున్నాడు.
3: విరాట్ మహాశయులకు స్వాగతం. రండి, ఆసీనులు కండి. మీరు నన్ను ఏదో కోరడానికి వచ్చారని అర్థమవుతూ ఉంది.
1: నేను కర్మలు మానుకుని భగవంతునికి దూరమయ్యాను మహారాజా. ఈ నిష్క్రియ నుండి నాకు విముక్తి కావాలి. నాకు ఏదో ఒక సేవ చేసే అవకాశం కావాలి. ఏ పనినైనా చిత్తశుద్ధితో చేయటమే ముఖ్యం. ఎటువంటి సేవ అన్న ప్రశ్నే లేదు. భగవంతుని దృష్టిలో అన్ని సేవలు ఒకటే.
3: ఆహా, అన్ని సేవలు ఒకటే. అయితే నీకు ఏ సేవ అప్పగించినా కాదనకుండా చేస్తావా?
1: సంతోషంగా చేస్తాను.
3: కుక్కల నుంచి నా ఆవరణలో వాటిని సంరక్షించుకుంటూ అక్కడే ఉండిపో. ఎవరక్కడ?
4: చిత్తం.
3: ఇతన్ని మన సునకశాలకు తీసుకువెళ్ళండి. ఇక నీవు సెలవు తీసుకోవచ్చు.
4: రావయ్యా మహానుభావ, ఇదిగో ఇదే రాజుగారి కుక్కల నెలవు. ఇది ఇది నీ గది.
1: చాలా బాగుంది.
0: విరాట్ మహాశయుడు ఒకనాడు స్వల్ప సైన్యానికి నాయకుడుగా ఎంత అంకిత భావంతో యుద్ధం చేశాడో, మరోనాడు న్యాయాధికారిగా ఎంత శ్రద్ధతో న్యాయ నిర్ణయాలు చేశాడో, తరువాతి రోజుల్లో అడవిలో ఎంత నిబద్ధతతో ఏకాంతవాసం గడిపాడో, అంతే అంకిత భావంతో, అంతే శ్రద్ధతో, అంతే నిబద్ధతతో కుక్కల సంరక్షణ చేయసాగాడు. ఈ నాలుగు విధాలైన కార్యాలలోనూ తమ భేదాన్ని చూడనూ లేదు, చూపనూ లేదు. ప్రజలు

మొదట జాలిపడ్డారు, తరువాత ఉదాసీనులయ్యారు, చివరకు అవహేళన చేశారు, అసహించుకున్నారు. అయినా అతడు చిన్నబుచ్చుకోలేదు. మహారాజు మరణించాడు, కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజుకు విరాట్ పూర్వ చరిత్ర తెలియదు. ఒకనాడు కుక్కలు మురిగి నిద్రాభంగం కలిగించాయని కొత్తరాజు విరాట్ను కొరడాతో కొట్టాడు. అయినా విరాట్ బాధపడలేదు. తన పనే తనకు పరమాత్మ సేవ అని భావించాడు. అలా ఉండి కొన్నాళ్లకు విరాట్ మరణించాడు. ఎవరూ అతని గురించి బాధపడలేదు. కొడుకులు రాలేదు. అనాథ ప్రేతలను దహనం చేసేవాళ్లే అతని శవాన్ని దహనం చేశారు. చివరకు అనామకుడుగా మరణించాడు. ఆయనను గురించి యోధుల చరిత్రలో గాని మహాత్ముల చరిత్రలో గాని ఎక్కడ ఒక్క మాట కూడా కనిపించదు.

0: ఇంతవరకు మీరు విరాట్ నాటిక విన్నారు. ఇందులో ప్రయోక్త ఏ మల్లేశ్వరరావు, విరాట్ శ్రీ కె సుదర్శన్, మహారాజు శ్రీ మాచుపల్లి సుబ్రహ్మణ్య యాదవ్, కొండజాతి యువకుడు శ్రీ సి మునస్వామి నాయుడు, స్త్రీ జి రాధాదేవి, విరాట్ కొడుకు శ్రీ మోత్కూరు ప్రసాద్, భటుడు శ్రీ చిక్కాల బాలాజీరావు, గ్రామస్థులు శ్రీ బి పెంచలయ్య, ఈజీ హేమంత్ కుమార్, శ్రీ కె బాలసుబ్రహ్మణ్య పిళ్ళై, బానిస శ్రీ జలకం రాధయ్య, రచన కథామూలం స్టెఫాన్ స్వైక్, కథానువాదం శ్రీ పొనుగోటి కృష్ణారెడ్డి, రేడియో నాటకానుసరణ శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళై, నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు, సహకారం ఎం సుధాకర్ మోహన్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి భలే భలే మగాడివోయ్ చిత్రం కోసం సచిన్ వారియర్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం గోపీ సుందర్.

విన్న పాట గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ కీర్తి సగాతియా పాడిన పాట విన్నారు. గీత రచన సీతారామశాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు విన్న ఆ పాట బాద్షా చిత్రం కోసం దలేర్ మెహందీ రనైనా రెడ్డి పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన ఈ పాట

సీతారామం చిత్రం కోసం ఎస్పీబి చరణ్, రమ్యా బెహ్రా పాడిన పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 11 గంటలు. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో. ముందుగా పండంటి జీవితం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

విన్న పాట ఎర్రమందారం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన జాలాది, సంగీతం చక్రవర్తి. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది మరికొంచెం సేపట్లో.

7 మెగాహెడ్స్పై రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవి ప్రణవ శ్లోక స్తుతి భక్తిగీతాలు వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ మహమ్మద్ అజ్మతుల్లా గారు. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి సంరక్షణ ఈ అంశం గురించి మడకసిర అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ జి మురళీకృష్ణ గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7 గంటలకు లలిత గీతం. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాత్యా కలాం, ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో సంతానలేమికి కారణాలు, సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు గురించి సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీలంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి శ్రీ యలమర్తి మధుసూదన్ రెడ్డి గారి ప్రసంగధార 6వ భాగం వింటారు ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ గురించి క్విజ్ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన సాఫల్యం, సంతాన ఘట్టం బండ్ల కథ వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:30 జాతీయ వార్తలు. రేపు రాత్రి 8:45 వడ్లగింజలో బియ్యపు గింజ నాటిక వింటారు. రచన శ్రీ పి బ్రహ్మానందరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి గీత మరియు శ్రీమతి బి లక్ష్మీగార్ల శాక్సఫోన్ ద్వయం. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 11:10 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:49:26. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలను ముగిస్తూ తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.